ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 15వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 ఈ ఉదయం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సిహెచ్ కైవల్య కుమార్ గారి గాత్రం వింటారు. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె రమ్యశ్రీ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి రాధికా శ్రీనివాసన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీ మహమ్మద్ అస్రర్ అహ్మద్ బృందం వారు ఆలపించిన ఖవ్వాలి. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే, ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా అమ్మపాలు అమృతధార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, శ్రీమతి తూమాటి అనురాధ, శ్రీమతి కృష్ణసాయి, శ్రీమతి పద్మిని, ఇంకా శ్రీమతి హారిక. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా శ్రీమతి విజయలక్ష్మి బస్వా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి పరిమళా జోషి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 వేదపట్టణం గావిస్తారు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు. పొలం పనులు కార్యక్రమంలో ఈ ఉదయం 6:35 సమగ్ర వ్యవసాయంలో పశువులు జీవాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నరేందర్. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈ ఉదయం 7:15 హీరోషిమా డే ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం.

0: ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యశోదారాణి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 కృత్రిమ పద్ధతిలో మల్చింగ్ విధానం వివరాలు. ఈ అంశం గురించి వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ ఓ శైల గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి ఈ 3 కార్యక్రమాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं नवीन सक्सेना. संसद ने सर्वोच्च न्यायालय न्यायाधीशों की संख्या संशोधन विधेयक 2026 पारित कर दिया है. राज्यसभा ने इसे कल और लोकसभा ने इसे सोमवार को पारित किया था. विधेयक में संशोधन के अंतर्गत सर्वोच्च न्यायालय में न्यायाधीशों की वर्तमान संख्या 33 से बढ़ाकर 37 की जाएगी. राज्यसभा में विधि और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने कहा कि नरेंद्र मोदी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के आदर्श वाक्य पर काम कर रही है. उन्होंने कहा कि देश के लोग हर क्षेत्र में सुधार देख रहे हैं और यह विधेयक न्यायिक सुधारों का ही एक हिस्सा.

దృష్టోమృడయాదిన నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడు నథోయత్వానోహంతేభ్యో కరణమ ప్రపంచదన్వనస్తమపయోరాగ్నియోగ్యాశ్చేహశ్చైవ పరాత భగవోమప అవదత్.

కేశవ ఆపురశ్చనిషంగదే యాచేతరుమే దుష్టమస్త మవోపదేదను తయాస్మాన్ విశ్వతస్త్వమ యక్ష్మయా పరిపుజ నమస్తే అశ్వాయుధాయన.

మనసో మనసస్పద ఇమ ఇమం పద మనసో మనసస్పద ఇమం పద ఇమ ఇమం

ఇంతవరకు శ్రీ అత్తలూరి సోమేశ్వర శర్మ గారిచే వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ కీర్తనలు.

ఇంతవరకు సాంప్రదాయ కీర్తనలు విన్నారు. భక్తి రంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పశువులు జీవాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను

ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములో ఏక పంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏక పంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర్ కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారీ చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు, నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారీ చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు వడదెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారడం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతాయి కాబట్టి వాటికి మేత, నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసాన్ని ఇచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగ కారడం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటలో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకొని వెళ్ళడం వల్ల గొర్రెలు వేడితాపానికి తక్కువగా గురవుతాయి.
వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్నదా.

0: అందించడం, దానాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకలో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి, ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడి గడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మామిడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరుచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండ తాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వలన ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
1: ఇంతవరకు సమగ్ర వ్యవసాయంలో పశువులు, జీవాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మా సాయంకాలం ప్రసారంలో 6:50 కృత్రిమ పద్ధతిలో మల్చింగ్ విధానము ఈ అంశం గురించి వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ ఓ శైల గారు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్.

0: రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H-1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్ని మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైస్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్ట్రంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యేక

0: ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
1: దాదాపు 1000 ఎకరాల్లో సెజ్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ అనేది సెజ్, దాని సెజ్ను తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుంది అనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్టు వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు, ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాను అనమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్ ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన

0: రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్ ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంటును తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనసు షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రచా ఝా. అథ వార్తాః. సంసదా షడ్వింశత్యధికద్విసహస్రతమం సర్వోచ్చ న్యాయాలయస్య సంశోధన విధేయకం పారితం. యత్ చర్చోత్తరం రాజ్యసభయా తత్ పునః లోకసభయై ప్రేషితం. లోకసభయా ఏతద్ విధేయకం గత సోమవాసరి ఏవ పారితం. అనేన విధేయకేన భారతస్య ముఖ్య న్యాయాధీశం విహాయ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా వర్తమానాత్ 33 ఇత్యతః 37 యావత్ వర్ధయితుం సర్వోచ్చ న్యాయాలయాధినియమః 55-19-శతమః ఇత్యస్మిన్ సంశోధనం భవతి. లోకసభయా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ విధేయకం 20-26 ఇతి పారితం. అస్య విధేయకస్య ఉద్దేశ్యం బ్యాంక్ అభిలేఖానాం సాక్ష్య సంబద్ధ నియమం ఆధునికీకాంకీయ బ్యాంకింగ్ వ్యవస్థయా సహ అనుకూలయితుమస్తి. విధేయకే ప్రావధానమస్తి యత్ బ్యాంక్ అభిలేఖస్య వైద్యుతికః ఉతవా ఆంకికీయాభిలేఖః సాక్ష్యరూపేణ గ్రహ్యః వైధః తథా విధితః ప్రవర్తనీయః భవిష్యతి. లోకసభాయాః కార్యం అపరాహ్ణే 2 వాదనే ప్రథమ స్థగనానంతరం పునః సమారబ్ధే సతి కేంద్రీయ విత్త మంత్రి నిర్మలా సీతారమణ్ ఏతత్ విధేయకం ప్రాస్తౌత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదితవాన్ యత్

0: भारते कथाकथनस्य समृद्धा परम्परा तथा सृजनात्मक प्रतिभायाः विपुलः निधिः वर्तते, यस्य उपयोगेन भारतं वैश्विक सामग्री निर्माणस्य प्रमुख केन्द्र रूपेण विकसितुं शक्यते। असौ सामाजिक संचार पटले संसूचितवान् यत् नवदिल्ल्यां नेटफ्लिक्स इत्यस्य सह मुख्य कार्यकार्यधिकारिणा टेड सैरंडोस इत्यनेन सह असौ मेलनं कृतवान्। प्रधानमन्त्री अवदत् यत् तयोः मध्ये भारतस्य मनोरञ्जन क्षेत्रस्य विशाल संभावना विषये अपि विस्तृतः विचार विमर्शः अभवत्। विश्वस्य प्रमुख सामाजिक माध्यम मञ्चानां मूल संस्थायाः मेटा इत्यस्य मुख्य कार्यकार्यधिकारिणा मार्क जुकरबर्ग इत्यनेन बाल यौन शोषण सामग्री, तदनुषंगिक सामग्री, कृत्रिमतया निर्मित सामग्री चेत्येषु अथ मंच संचालने च जात दोषान् अधिकृत्य भारत प्रशासनात् क्षमा याचिता। सूत्राणामनुसारं मेटा संस्थया स्वीकृतं यत् केषाञ्चन प्रकाराणां सामग्रीणां प्रचाराय बहुधनराशिः व्ययिता आसीत्। भारत प्रशासनेन मेटा संस्थायै एतत् स्पष्टीकृतं यत् सा मध्यस्थ परिभाषायाः अन्तर्गतं न आयाति, यतः सा संस्था एव निर्धारयति यत् का सामग्री कस्मै प्रेषणीया इति। मेटा संस्थया स्वदोषः स्वीकृतः तथा तस्मिन् विषये दुःखं च व्यक्तम्। विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् भारतं अफ्रीका देशैः सह समावेशिनम् आवश्यकताधारितञ्च विकास सहयोगं समर्थयति, यत् स्थानीय सामर्थ्यं सुदृढीकृत्य राष्ट्रीय प्राथमिकतानां पूर्तौ सहायकं भवति। ह्यः नवदिल्ल्याम् अफ्रीका दिवसावसरे अवदत् यत् अफ्रीका देशानां प्रमुख व्यापार निवेश सहभागीषु भारतमपि अन्यतमम् अस्ति इति गौरवस्य विषयो वर्तते। गतवर्षे उभयोरपि मध्ये 93 अर्बुद डॉलर मितः द्विपक्षीय व्यापारः जातः। सः एतदपि अवदत् यत् अफ्रीका देशेषु भारतस्य निवेशः आहत्य 80 अर्बुद डॉलर मिताधिकः जातः, येन भारतं तत्रत्य प्रमुख निवेशक देशेषु अन्यतमं जातम्। हॉकी क्रीडायां षोडश भारत कनिष्ठ पुरुष राष्ट्रीय प्रतिस्पर्धायाः डिवीजन ए इत्यस्य उपान्त्यचरणे उड़ीसा, पंजाब, झारखंड, मध्यप्रदेश राज्यानां दलानि प्रवेशं कृतानि। तमिलनाडु राज्यस्य कोयम्बतूर नगरे ह्यः सम्पन्नेषु प्रागुपान्त्यचक्रे पंजाब दलेन कर्नाटक दलं 5-2, उड़ीसा दलेन हरियाणा दलं 5-1, झारखंड दलेन समतायाः अनन्तरं शूटआउट पद्धत्या उत्तर प्रदेश दलम् अथ मध्यप्रदेश दलेन दादर नागर हवेली दमन दीव दलं च 7-3 इत्यंकांतरालेन पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम వికారాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ పి నరేందర్.
2: దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడిఓసి సమావేశ మందిరంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఇటీవల ఐడిఓసి మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె సుధాకర్ లాల్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న వివిధ చర్యలను వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇటీవల జిల్లాలోని తరూర్ మండలం తరిగోపల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న గోదాము నిర్మాణానికి శంకుస్థాపన, భూభారతి భూ సర్వేపై అవగాహన గ్రామసభ కార్యక్రమాల్లో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరిగోపలలో జరిగిన భూభారతి భూ సర్వే అవగాహన గ్రామసభలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఇటీవల కలెక్టర్

0: హైదరాబాద్లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 3 సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి 6 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరి సూచనల మేరకు గ్రామాల అభివృద్ధిపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. 100 మీటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బీఎల్ఓలను ఆదేశించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగడి వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఇంటి నుండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని బీఎల్ఓలకు కలెక్టర్ సూచించారు. శని ఆదివారాల్లో ప్రభుత్వ సెలవు ఉన్నందున తప్పనిసరిగా ఎస్ఐఆర్ను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ కలెక్టర్ మైభారత్, విక్షత్ భారత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఇటీవల ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇటీవల కలెక్టరేట్లో మైభారత్, విక్షత్ భారత్ ఇంటెన్సివ్ యూత్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ డ్రైవ్ పోస్టర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా యువత మైభారత్ పోర్టల్లో నమోదు చేసుకుని దేశ నిర్మాణం, స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి మరియు యువత భాగస్వామ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట్ ఆర్టీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుదిల్ల శ్రీధర్బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం ద్యుద్యాల వద్ద చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ హబ్ లో చేపట్టిన వివిధ విద్యా సంస్థల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అదనపు పంపులు అవసరమైన చోట సివిల్ పనులన్నింటినీ పూర్తి చేయాలని, సెప్టెంబర్ చివరి నాటికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, శాసనమండలి చీఫ్ వి పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, తాండూరు ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
1: ఇంతవరకు శ్రీ పి నరేందర్ అందించిన వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృత్తి

0: సామాజిక అభివృద్ది సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావస్థ వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకి వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యకుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్ పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: This so-called local election in Pakistan-occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత, డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.

0: one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa, with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors, from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture, and digital services.
1: ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్, వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూర్లో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్లో, మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్తో గెలుపు సాధించి సెమీఫైనల్స్కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపోరేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా కార్యక్రమంలో హీరోషిమా డే ఈ అంశం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి ఈ కార్యక్రమాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి హీరోషిమా డే ఈ అంశం గురించి కొన్ని వివరాలు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 6న అంటే ఈ రోజున హీరోషిమా దినోత్సవం జరుపుకుంటారు. 1945 ఆగస్టు 6న రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హీరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచింది. ఈ భయంకరమైన దాడిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అణ్వాయుధాల వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ ప్రపంచ శాంతిని కోరుతూ ఈ రోజును పాటిస్తారు. అసలు ఈ హీరోషిమా దినోత్సవం అంటే ఏమిటి అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఇది ఒక ప్రపంచవ్యాప్త స్మరణ దినం. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 6న హీరోషిమాపై జరిగిన అణుబాంబు దాడి అనే నమోదు చేయబడిన చారిత్రక సంఘటనకు సంబంధించినది. దీనిని పాటించడం అనేది ఒక పండుగ కాదు, వేడుక కాదు. ఇది ఆత్మపరిశీలన, స్మారక కార్యక్రమాలు మరియు అణుయుద్ధం యొక్క ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే రోజు ఇది. ప్రజలు తరచూ హీరోషిమా దినోత్సవం యొక్క అర్థం, చరిత్ర తెలుసుకుందామని అనుకుంటుంటారు. అయితే అసలు ఈ దినాన్ని ఎందుకు పాటిస్తారంటే, సరళంగా చెప్పాలంటే చారిత్రక జ్ఞాపకాలను భద్రపరచడానికి, మరణించిన లేదా బాధపడిన వారిని గౌరవించడానికి మరియు భవిష్యత్ తరాలు శాంతికి విలువ ఇచ్చేలా ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు.

ఈ హీరోషిమా దినోత్సవ చరిత్రని చూస్తే ఇది రెండవ ప్రపంచ యుద్ధం యొక్క చివరి దశతో నేరుగా ముడిపడి ఉంది. 1945 ఆగస్టు 6 హీరోషిమాపై అణుబాంబు దాడి జరిగింది. దీంతో ఆ నగరం ఆధునిక చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధ సంఘటనలో ఒకటిగా నిలిచింది. అప్పటి నుండి ఈ తేదీని రాజకీయ సెలవు దినం కాకుండా ఒక స్మారక కార్యక్రమంగా మారింది. కాలక్రమేణా హీరోషిమాలో మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్మరణ కార్యక్రమాలు కేవలం చారిత్రక స్మరణకు మించిన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అవి విస్తృత శాంతి ప్రయత్నాలలో, యుద్ధ వ్యతిరేక ఆలోచనలో మరియు అణు నిరాయుధీకరణ గురించిన చర్చల్లో కూడా భాగమయ్యాయి. అందుకే 1945 తర్వాత అనేక దశాబ్దాలు గడిచిన హీరోషిమా దినోత్సవ ప్రాముఖ్యత బలంగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తుది దశలో అమెరికా జపాన్పై అణుదాడి చేసింది. 1945 ఆగస్టు 6 హీరోషిమాపై అణుబాంబు పడడంతో నగరం క్షణాల్లో పూడిదైపోయింది. వేడి తీవ్రతకు లక్షలాది మంది తక్షణమే మరణించారు. రేడియేషన్ ప్రభావం వల్ల తరతరాల పాటు ప్రజలు అనారోగ్యాల పాలయ్యారు. దీని తర్వాత ఆగస్టు 9 నాగసాకిపై కూడా మరో బాంబు వేశారు.

జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 6న హిరోషిమా దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధపడిన వారికి ఇది నివాళులర్పిస్తుంది. చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది అణుయుద్ధం యొక్క వినాశకరమైన ప్రభావాలను చూపిస్తుంది మరియు ప్రపంచానికి శాంతి విలువను గుర్తు చేస్తుంది. పాఠశాలలు, శాంతి సమూహాలు మరియు సమాజాలు మౌన నివాళులు, స్మారక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాల ద్వారా దీన్ని పాటిస్తారు. హిరోషిమా దినోత్సవం విద్యార్థులకు చరిత్రను గౌరవించడం, అహింసకు మద్దతు ఇవ్వడం మరియు శాంతియుత భవిష్యత్తు కోసం కృషి చేయడం నేర్పిస్తుంది.

అసలు ఈ హీరోషిమా దినోత్సవం ఈనాటికి ఎందుకు ముఖ్యమైంది అని ఆలోచిస్తే, స్మరణ అనేది బాధ్యతాయుతమైన విద్యలో ఒక భాగం కాబట్టి హీరోషిమా దినోత్సవం ముఖ్యమైనదిగా మిగిలిపోయింది. హీరోషిమా గురించి తెలుసుకోవడం చారిత్రక సంఘటనలు వర్తమానంలో నైతిక, మానవత మరియు ప్రపంచ చర్చలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం విద్యార్థులకు మరియు దేశ పౌరులుగా మనకు సహాయపడుతుంది. ఇది సానుభూతిని, విమర్శనాత్మక ఆలోచనను మరియు మానవ జీవితం పట్ల గౌరవాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

అయితే ఈ హీరోషిమా దినోత్సవ ప్రాముఖ్యత ఏంటంటే అణుబాంబు బాధితుల జ్ఞాపకార్థం మరియు శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటడం ఈరోజున నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి మారణహోమం మళ్లీ జరగకూడదని హెచ్చరిస్తుంటారు. అణ్వాయుధాల నిరాయుధీకరణ కోసం అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రతి సంవత్సరం ఈ 6వ తేదీన హీరోషిమా దినోత్సవాన్ని పాటిస్తారు. 2వ ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 6న అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్లోని హీరోషిమా నగరంపై అణుబాంబును వేసింది. దీంతో వేలాది మంది మృత్యువాతం పడ్డారు. 1945లో హీరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిని స్మరించుకోవడానికి, బాధితులను గౌరవించడానికి మరియు శాంతి అణు నిరాయుధీకరణపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం 6వ తేదీన హీరోషిమా దినోత్సవాన్ని పాటిస్తారు.

ఆగస్టు 6న పాటించే 2026 హీరోషిమా దినోత్సవం 1945లో హీరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిని స్మరించుకుని ఒక గంభీరమైన రోజు ఇది. బాధితులను గౌరవించడం, చారిత్రక జ్ఞాపకాలను భద్రపరచడం మరియు శాంతి అణు నిరాధీకరణ పట్ల ప్రపంచ నిబద్ధతను పునరుద్ధరించడంలో దీని శాశ్వత ప్రాముఖ్యత ఎంతో ఉంది. విద్యార్థులకు మరియు మన పాఠకులకు ఈ విషయం గుర్తు చేస్తూ మరొక్కమారు హీరోషిమా దినోత్సవాన్ని మనందరం ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో, సాధారణ మానవుల్లో మనవంతు దాన్ని ప్రోత్సహించడానికి మనవంతు కృషి చేద్దాం.

0: ఇంతవరకు హీరోషిమా డే ఈ అంశం గురించి వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా

0: ప్రపంచంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో, ఒక వయసు దాటి 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా మనం ఈ మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ అని వింటూ ఉంటాం. కొంత చిన్న వయసులో ఉండే వాళ్ళల్లో కూడా గమనిస్తూ ఉంటాము. కానీ సహజంగా మన చుట్టుపక్కల చూసినట్లయితే కొంచెం వయసు పైబడిన వాళ్ళల్లో ఈ ఆర్థరైటిస్ సమస్య చూస్తుంటాం. డాక్టర్ గారు, మీరు అటు అలోపతి వైద్య విధానంలోనూ, దాంతోపాటు ఆకుపంక్చర్ వైద్య విధానంలోనూ నిష్ణాతులుగా ఉండి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఈ ఆర్థరైటిస్ విషయంలో సమీకృత వైద్య విధానాన్ని వాడుతూ ఏ రకంగా మనము వారికి ఉపశమనం కలిగించవచ్చు అంటారు?
1: చలి దిసీస్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం. అలోపతి ప్రకారం ఏజింగ్ ప్రాసెస్, డిజనరేటివ్ ప్రాసెస్ అంటాం. ప్రెజర్ పడతా ఉంటే ఆఫ్టర్ పార్టిక్యులర్ ఏజ్ అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి స్పేస్ తగ్గి మనకు సైనువల్ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోయి కార్టిలేజ్ బ్రష్ అయ్యి తర్వాత బోన్ టచ్ అయ్యి మనకి పెయిన్స్ వస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది. తర్వాత మనం మెడిసిన్స్ తీసుకుంటే లాస్ట్లో టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఆస్టియోఆర్థరైటిస్ నీ గురించి మాట్లాడితే. ఇదే ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతుంది బాడీలో, ఎక్కడ లంబర్ స్పాండిలోసిస్ అయినా, సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా, హిప్ జాయింట్లో అయినా, హీల్ పెయిన్ అయినా, ఏదైనా కానీ ఆర్థరైటిస్ ఉన్నాం అనుకుంటే కనుక డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి అక్కడ స్పేస్ తగ్గి మనకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే వయసుతో పాటు వచ్చే ఈ అరుగుదల కానీ, మార్పుల వల్ల వచ్చే ఆర్థరైటిస్ కొంతకాలానికి అది నిర్లక్ష్యానికి గురైనట్లయితే ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ కానీ, ఏ జాయింట్లో వస్తే ఆ జాయింట్ రీప్లేస్మెంట్ వరకు పోయే పరిస్థితి ఉంటుంది.
1: రీప్లేస్మెంట్ కాదు, అంటే యాక్చువల్గా డిస్క్ బయటకు వస్తే డిస్క్ కట్ చేసి రెండు బోన్స్ కలిపి ఫ్యూజ్ చేసేస్తారు. మళ్ళీ డిస్క్ ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి వెనకలో వచ్చే నర్వ్ను ప్రెస్ చేయకుండా.
0: అలోపతిలో ఏ రకమైన ట్రీట్మెంట్ ఆర్థరైటిస్కి ఇవ్వాల్సి ఉంటుంది? దాంతోపాటు ఆకుపంక్చర్ని ఏ విధంగా వాటికి సపోర్ట్ చేయగలం?
1: అలోపతిలో మనం మెడికల్గా చూసుకుంటే కనుక ఎన్ఎస్ఏడ్స్ అంటాం, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవన్నీ పెయిన్ కిల్లర్స్, పేషెంట్కి ఎట్లా మనం ఇవ్వగలుగుతాం, దానికి సపోర్ట్ చేస్తూ న్యూరోబియన్ కానీ, మళ్ళీ తర్వాత ప్రెగాబోలిన్ కానీ, గాబాపెంటిన్ కానీ, కార్టిలేజ్ ఫామ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే టాబ్లెట్ వేసినప్పుడు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఏ డిజనరేటివ్ ప్రాసెస్ అంటాం. అలోపతిలో ఆఫ్టర్ ఎ సర్టన్ స్టేజ్, అంటే చాలా రోజులు వాడిన తర్వాత లోకల్గా అక్కడ మనం లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా పిఆర్పి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్గా మనం కొన్ని రోజులు ఉపశమనం కలిగించవచ్చు. దాని తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ట్రీట్మెంట్ అయితే ఒక మోకాళ్ళ నొప్పులకి, ఆస్టియోఆర్థరైటిస్కి అయితే టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్.
0: అంటే ఉన్నంత వరకు, చేతనైనంత వరకు ఉపశమనాన్ని ఇస్తూ నిత్య జీవితంలో ఇబ్బంది కలగకుండా ఈ ఆర్థరైటిస్లో అలోపతి వైద్య విధానంలో సహాయం చేయొచ్చు అంట.
1: చేయొచ్చు, రిపీటెడ్గా మెడిసిన్స్ ఇవ్వాలి.
0: అయితే వీటితో పాటు ఆకుపంక్చరు ఏ రకంగా ఈ ట్రీట్మెంట్తో పాటు జోడించి పేషెంట్కి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అంటారు?
1: ఇప్పుడు బాడీలో పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటాము. రిపీటెడ్గా అక్కడ ఫ్రిక్షన్ అవుతుంది కనుక మనకి ఏజింగ్ వల్ల డీజనరేషన్ స్టార్ట్ అవుతుందని చెప్తాం. మనం అక్కడ చక్కటి ఎక్స్రే తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం, అక్కడ ఇన్ఫ్లమేషన్ చూస్తాం, అక్కడ స్పేస్ తగ్గింది చూస్తాం, అక్కడ నర్వ్ ఇంపింజ్మెంట్ చూస్తాం.

0: డిస్క్ బయటకు వచ్చింది చూస్తాం, చాలా క్లారిటీగా చెప్పగలుగుతాం వాట్ ఈస్ హ్యాపెనింగ్, కానీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి కొన్ని చాట్లల్లో ఆన్సర్ లేదండి అలోపతిలో.
1: డాక్టర్ గారు, మీరు రకరకాల డయాగ్నోస్టిక్ టెస్ట్లు వీటి గురించి చెప్పారు, ఆర్థరైటిస్ నిర్ధారించుకోవాలంటే ఏ రకమైన టెస్టులు చేసి నిర్ధారించుకోవాలంటారు?
0: సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దానికి పర్టికులర్ సీక్వెన్స్ ఉంది, ఏఎస్ఓ టైటర్ అంటాము, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము, ఇవన్నీ మనకు సిరలాజికల్ డిసార్డర్ కనుక సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత వాటిలలో తెలిసిపోతుంది మనకి ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, ఆర్ఏ పాజిటివ్ ఉందా లేదా అంతా చూసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాం అలోపతిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం.
1: ఇది బ్లడ్ టెస్ట్లు.
0: బ్లడ్ టెస్ట్లో ఆర్ఏలో మనము అది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ స్వెల్లింగ్స్ ఉన్నాయి స్మాల్ జాయింట్స్లలో, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్ఏలో నెగిటివ్ ఉంటుంది అనుకోండి, అంటే రిజల్ట్ పాజిటివ్ లేదు, బ్లడ్లో ఆర్ఏలో ఏం లేదు, నార్మలే ఉంది, బట్ స్టిల్ ఏం చేస్తాం డయాగ్నోసిస్ సీరో నెగిటివ్ ఆర్ఏ అంటాం, ఒకవేళ ఆర్ఏ పాజిటివ్ అంటే ఆర్ఏ పాజిటివ్ అంటాం.
1: ఇవి కాకుండా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రేలు కానీ సిటీలు కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, అవి ఎప్పుడు అవసరం పడతాయి, దానివల్ల ఏ రకంగా మనకు లాభకరంగా ఉంటుంది?
0: రేడియోలాజికల్గా ఇప్పుడు అంటే పేషెంట్కి ఎంతవరకు డ్యామేజ్ అయింది కనిపించడానికి మనం చూస్తాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లినికల్ సిమ్టమ్స్ తోటి తెలుసుకోవచ్చు, బ్లడ్ టెస్ట్తో తెలుసుకోవచ్చు, అండ్ ఏ జాయింట్లో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందో మనం పేషెంట్ చూస్తే క్లినికల్గా కనిపిస్తూనే ఉంటుంది, బట్ స్టిల్ ఆ డెప్త్ తెలుసుకోవడానికి మనం సీటీ చేసుకోవచ్చు, ఎంఆర్ఐ చేయొచ్చు, ప్లెయిన్ ఎక్స్రే కూడా రివీల్ చేస్తుంది, అట్లాగే హిప్ జాయింట్లో కూడా మనకి ప్లెయిన్ ఎక్స్రే, డిజిటల్ ప్లెయిన్ ఎక్స్రే చాలా క్లియర్ ఐడియా ఇస్తుంది ఎంతవరకు హెడ్ మనకి నెక్రోజ్ అయింది అదంతా కూడా.
1: అంటే రోగాన్ని నిర్ధారించడంలో టెస్టులు చాలా ఉపకరిస్తాయి కదా.
0: అవునండి
1: డాక్టర్ గారు, ఇలాంటి కండిషన్ నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా మీరు అన్నట్టు అలోపతిలో ఇచ్చే ట్రీట్మెంటు సింప్టమేటిక్గా రిలీఫ్ ఇస్తూ వాళ్ళని నిత్య జీవితంలో ఇబ్బంది పడకుండా చేస్తూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని దీనికి జోడించినప్పుడు ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
0: అక్యుపంక్చర్లో మనము ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి రీజనరేషన్కి స్కోప్ ఉంది. అది ఎట్లా అంటే మనం వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం అక్యుపంక్చర్లో తెలుసుకోవచ్చండి. అక్యుపంక్చర్ ప్రకారం కిడ్నీ మెరిడియన్, కిడ్నీ అంటే వాటర్ ఎలిమెంట్ ఎనర్జీ సప్లై చేస్తుంది బోన్స్ అండ్ కార్టిలేజెస్కి, ఈ కిడ్నీ ఎసెన్స్ అనేది మనం ఇన్హెరిట్ చేసుకుంటాం, మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ఎసెన్స్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఎనర్జీ. మనం ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మెడ నొప్పి వస్తుంది, సో అట్లా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈ కిడ్నీ మెరిడియన్ ఎసెన్స్ ఆ ఫ్యామిలీలో ఎంతెంత పర్సెంటేజ్ ఉందో అదే ఇన్హెరిట్ చేసుకోగలుగుతారు కనుక ఆ ఫ్యామిలీ అంతా అట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ రెగ్యులేటెడ్ టు వాటర్ ఎలిమెంట్ విచ్ సప్లైస్ ఎనర్జీ టు ద బోన్స్ అండ్ కార్టిలేజెస్ అకార్డింగ్ టు అక్యుపంక్చర్. సో ఈ ఎనర్జీ ఒట్టి బోన్స్ అండ్ కార్టిలేజ్కి సప్లై చేయడం కాకుండా ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద స్కాల్ప్ హెయిర్, అట్లాగే ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద సెక్షువల్ ఆర్గాన్స్,
1: రీప్రొడక్టివ్ ఆర్గాన్స్.
0: సో అందుకనే ఈ డిప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎనర్జీ వీటన్నిటి క్యూటర్ చేస్తూ ఎక్సెస్ స్ట్రెయిన్ ఎక్కడ అవుతుందో, పర్టికులర్గా ఒక టీచర్ ఉన్నారనుకోండి తనకి మెడ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ట్రక్ డ్రైవర్ ఉన్నాడు అతనికి బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఆ ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఆ డిప్ ఆఫ్ ఎనర్జీలో నుంచి ఎక్కువ రిజర్వ్స్ లేవు కనుక ఎక్సెస్ నరిష్మెంట్ చేయలేదు, ఎక్సెస్ ఎనర్జీ పంపించలేకపోయి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో రూట్ కాజ్ ఆఫ్ ద డీజనరేషన్ ఈజ్ అంటే డిప్లీషన్ ఆఫ్ ద ఎనర్జీ. సో ఈ విషయం మనం ఆక్యుపంక్చర్లో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, తెలుసుకున్నప్పుడు ఇక్కడ నివారణ కూడా ఈజీ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు చూసుకుందాం, పైన కింద పైన బోన్స్, కింద బోన్స్ హ్యాంగింగ్ జాయింట్, యాక్చువల్లీ నీ జాయింట్ అంతా కూడా లిగమెంట్స్ మళ్ళీ తర్వాత కార్టిలేజెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ కార్టిలేజెస్ లిగమెంట్స్ మధ్యలో సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఈ బోన్ నుంచి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, పైన పెటల్లా ఉంటుంది, ఆ మధ్యలో ఉన్న సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే ఆ గ్రీజ్ అంటాం దాన్ని, గమ్ లాంటి సబ్స్టెన్స్ అది, అది మనకు ఫ్రిక్షన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది, జాయింట్లో లుబ్రికేషన్ చేస్తూ ఉంటుంది. సో అది దాంట్లో స్పేస్ తగ్గిపోయి డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది, అది సైనోవెల్ మెంబ్రెయిన్ కూడా ఫ్లూయిడ్ ఫామ్ కాకుండా మనకి ఆ డ్రైనెస్ స్టేట్ అయ్యి గ్రాడ్యువల్గా స్పేస్ తగ్గి మనకు ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి మనకి డిజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హోల్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, అక్కడ వేర్ అండ్ టెర్ ఎక్కువ ఉంది ఆ జాయింట్లో. సో మనం అక్కడికి ఎనర్జీని మనం గషిం చేయగలిగితే ఆ వేర్ అండ్ టెర్ తగ్గుతుంది, బికాస్ ఇనఫ్ ఎనర్జీ రాగానే ఆ డిజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ డూ.

0: మోకాళ్ళ నొప్పులు ఉంటే దాని చుట్టూ ఉన్న మెరిడియన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం. అక్కడ ఉన్న లోకల్ మెరిడియన్ సప్లైని మనం సమతుల్యపరుస్తాం, దాన్ని హార్మోనైజ్ చేస్తాం, దాన్ని ఫ్రీ చేస్తాం, ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తాం. అక్కడ కుంజించుకుపోతూ ఆ మెరిడియన్లో ఎనర్జీ ఫ్రీగా ప్రవహించదు. అట్లాగే ఎడిమా పాయింట్స్ ఉన్నాయి బాడీలో. మళ్ళీ తర్వాత కిడ్నీ ఎసెన్స్ నుంచి, కిడ్నీ మెరిడియన్ నుంచి మనం బోన్స్కి ఎక్కువ ఎనర్జీ పంపించే అవకాశం ఉంది కనుక కిడ్నీ పాయింట్స్ తీసుకుంటాం. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ అంటాం, డిజిటల్ పాయింట్స్ అంటాం, అవన్నీ పాయింట్స్ సహాయంతో అక్కడ ఎనర్జీ ఘర్షణ అయ్యేటట్టు చూస్తాం. సో ఎన్ని విధాలు మనం అక్కడ ఎనర్జీ ఘర్షణ చేస్తున్నాము, ఎడిమా తగ్గిస్తున్నాము, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల దేనివల్ల అయితే అక్కడ మనకి ఆ డీజనరేషన్ వస్తుందో వాటన్నిటిని మనం ట్యాకిల్ చేస్తూ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ద్వారా మనం అక్కడ ఎనర్జీని ఘర్షణ చేయగలిగితే కనుక డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. అంటే వి ఇండైరెక్ట్లీ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఏదైతే డిమాండ్ మీట్ కాక మనకి డీజనరేషన్ స్టార్ట్ అయిందో, డిమాండ్ మీట్ అయ్యేంత ఎనర్జీ మనం అక్కడ సప్లై చేయగలిగితే కనుక డీజనరేషన్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇంకా ఇంకా ఎనర్జీ మనం ఘషణ చేయగలిగితే రీజనరేషన్కి కూడా స్కోప్ ఉంది. సైనోవెల్ ఫ్లూయిడ్ ఉన్న స్పేస్లోనే సైనోవెల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ లిటిల్ స్పేస్లో సైనోవెల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఫ్రిక్షన్ తగ్గినప్పుడు ఆ మూమెంట్లో ఆస్టిఫైట్స్ కట్ అవుతాయి, లోపల కట్ అయ్యి మనకు కావాల్సినంత స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం కనుక ఆ పెయిన్ అప్పటికప్పుడు తగ్గడమే కాకుండా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇట్లాంటి సైన్సెస్ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లోకల్గా మనం అలోపతి మెడిసిన్స్ ఇచ్చి పెయిన్ తగ్గించినా కానీ మనం అక్యుపంక్చర్ సహాయం ఎంతైనా తీసుకోవచ్చు. డెఫినెట్గా మనం సర్జరీ కూడా అవాయిడ్ చేసేంత మంచి రిజల్ట్ ఇవ్వచ్చు అండి. క్లినికల్ ప్రాక్టీషనర్గా నేను ఈ 38 ఇయర్స్ అక్యుపంక్చర్ ప్రాక్టీస్లో నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఏ ఆస్టియోఆర్థరైటిస్ నీ వాళ్ళకు వచ్చినప్పుడు ఇప్పటివరకు ఏ ఒక్క సింగిల్ పర్సన్ని కూడా నేను సర్జరీకి పంపించలేదు. అవసరం పడలేదు. మనం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అలోపతి వాడుతూ మనం లోపల నుంచి డిసీజ్ని క్యూర్ చేయడానికి మటుకు అక్యుపంక్చర్ సహాయం తీసుకోవచ్చండి.
1: డాక్టర్ గారు, ఒక అపోహ ఉంది ప్రజల్లో, ఒక వైద్య విధానం వాడేటప్పుడు ఇంకో వైద్య విధానాన్ని అనుసరించొద్దు, చేస్తే వికటించే అవకాశం ఉందంటారు. అయితే ముఖ్యంగా మీరు అలోపతి ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఈ అలోపతి వైద్య విధానంలో కావలసిన రిలీఫ్ పేషెంట్ అవసరాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తూ ఇలా ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని వాడడం వల్ల ఏదైనా సమస్యాత్మకంగా ఉంటుందా లేదంటే పూర్తిగా ఉపయోగకరంగానే ఉంటుందంటారా?
0: అక్యుపంక్చర్లో ఎటువంటి మందులు వాడం కదా మనం. సరే దీంట్లో ప్రాబ్లం ఏముండదండి. అక్యుపంక్చర్లో మనం మెడిసిన్స్ ఏమి వాడం కనుక అలోపతి మెడిసిన్స్ ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు వాడుకోవచ్చు డెఫినెట్గా. కానీ స్టీరాయిడ్స్ వాడుతుంటాం చూడండి, స్టీరాయిడ్స్ వాడతాం అంటే స్టీరాయిడ్స్ వాడాల్సిన స్టేజ్ నుంచి పేషెంట్కి స్టీరాయిడ్ వాడకపోతే ఆ నొప్పి తగ్గదు అనుకుంటే అట్లాంటి వాళ్ళలో కొంచెం అక్యుపంక్చర్ రిజల్ట్స్ కూడా డిలే అవుతాయి. కానీ తప్పదు వాడాల్సిన పరిస్థితిలో స్టీరాయిడ్ డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఏవైతే మందులు వాడుతున్నారో పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ డెఫినెట్గా అతి అంటే కొన్ని కొంతకాలంలోనే ఆ పెయిన్ తగ్గడితో కనుక ఆటోమేటిక్గా పేషెంట్ ట్యాబ్లెట్స్ అన్నీ తగ్గిస్తూ బంద్ చేస్తారు. మేము బంద్ చేయమని చెప్పము, ట్యాబ్లెట్స్ వాడుతూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. డెఫినెట్గా పెయిన్ తగ్గుతా ఉంటే రిలీఫ్ తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి.
1: అలోపతి వైద్య విధానంలో ఆర్థరైటిస్ విషయంలో డాక్టర్ గారు సూచించిన మేరకు వైద్యం కొనసాగిస్తూ మీరన్నట్టుగా ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్లయితే డిస్కంఫర్ట్ కానీ తగ్గుతూ వస్తుంటే గ్రాడ్యువల్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడడం కూడా తగ్గిస్తూ మీరన్నట్టు ఆ రీజనరేషన్ ప్రాసెస్ని తగ్గించడం వల్ల పెయిన్ తగ్గుతుంది, అలాగే కొన్ని సందర్భాల్లో రీజనరేషన్ ప్రాసెస్ కూడా మొదలైపోయి పూర్తిగా ఈ సమస్యలోంచి ఉపశమనం పొంది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు.
0: అవునండి,
1: మామూలుగా ఒక మాట అంటుంటారు, మనల్ని బాగు చేసిన వాడే భగవంతుడని. కాబట్టి ఒకటి కాక రెండు వైద్య విధానాలని సమీకృతం చేసుకొని పూర్తిగా రిలీఫ్ పొందే ప్రయత్నం చేయడంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆర్థరైటిస్ విషయంలో అటు అలోపతి డాక్టర్ వైద్య విధానంలో మెడిసిన్స్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఎరిగిన నిష్ణాతుడైన వైద్యుడి పర్యవేక్షణలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్తే అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, సంగీతం పి ఆదినారాయణరావు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

చిత్రసీమలో ఇప్పుడు వినండి. సత్య హరిశ్చంద్ర చిత్రం కోసం ఘంటసాల ఎస్ వరలక్ష్మి పాడిన పింగళి గీతం, సంగీతం పెండ్యాల.

ఇంతవరకు మోహనరాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పూర్వి కళ్యాణి రాగంలో నిన్ను వినాగ మరి దిక్కెవరున్నారు, సద్గురు శ్యామశాస్త్రి రచన, మిశ్రజాపు తాళం.

ఇంతవరకు పూర్వి కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రి రచన విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి జంజూటి రాగంలో గంగే మాం పాహి ముత్తుస్వామి దీక్షితారు రచన ఖండజాతి ఏకతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిహెచ్ కైవల్యకుమార్ గారి గాత్రం విన్నారు. వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళతత్వాలను అభివృద్ది చేసే కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అరగంటకు పైగా జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్టంలో విద్య, ఉపాధి, పెట్టుబడుల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని సీఎం ప్రస్తావించారు. అమెరికాకు వెళ్లే విద్యార్థుల వీసాలు కోటా పెంచాలన్నారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలనే వినియోగించాలని, ప్రైవేటు సేవలను వెంటనే నిలిపివేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్లకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని జీఆర్ఎంబీ ముందు ఏపీ డిమాండ్ చేస్తుంటే తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. 9.5 ఏళ్లు రాష్ట సొమ్ము దోచుకుని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి పొందిన ముడుపులపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికతతో 4G 5G సేవలకు వేర్వేరు ధరలు వసూలు చేసేలా ట్రాయ్ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. టెక్నాలజీ ఆధారంగా నిర్దిష్ట స్పీడ్ను ప్రామాణికంగా ప్రతిపాదించడంతో ప్లాన్ల ధరల నిర్ణయంలో టెలికాం ఆపరేటర్లకు మరింత వెసులుబాటు కలగనుంది. అరబిందో ఫార్మా జూన్ త్రైమాసికంలో 9,150 కోట్ల రూపాయల ఆదాయంపై 1,032 కోట్ల రూపాయల నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాలంలో 7,868 కోట్ల రూపాయల ఆదాయంపై 824 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక రాబడిని ఏప్రిల్ జూన్లో సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో, ముందుగా వినండి. సీతామహాలక్ష్మి చిత్రం కోసం ఎస్పీ బాసులని పి సుశీల గానం చేసిన దేవులపల్లి గీతం, సంగీతం కేవీ

0: చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి వయసు పిలిచింది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం. సంగీతం ఇళయరాజా.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రంగూన్ రౌడీ చిత్రం కోసం పి సుశీల గానం చేసిన వేటూరి గీతం, సంగీతం జేవి రాఘవులు.

0: విన్న పాట బంగారు భావచిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం సత్యం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి ధర్మతేజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం విద్యాసాగర్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి ఏడంతస్తుల మేడ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన రాజశ్రీ గీతం. సంగీతం చక్రవర్తి.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: విన్న ఈ పాట మహారాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ప్రధాన పంట అయిన వరి సాగు క్రమేపీ పెరుగుతోంది. నిన్నటి వరకు వరి సాగు 44.47% చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 29,22,348 ఎకరాల వరి సాగు కింద ఉండగా, ఇప్పుడు అది 29,32,884 ఎకరాలకు చేరుకుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం అన్ని పంటల సాగు విస్తీర్ణం 70.15% చేరిందని వెల్లడించింది. రాష్ట్రంలోని 3 జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నియమించారు. వికారాబాద్కు యు రమేష్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్కు డి గిరివర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు సాయి మల్లేశంలను అధ్యక్షులుగా నియమించారు. ఒడిశాలోని నైనీగరి నుంచి రోజు 12,000 టన్నుల బొగ్గు రవాణాకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సింగరేణి సంస్థ కోరింది. డైరెక్టర్ గౌతమ్ పోట్రు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు నైనీ బొగ్గును తరలించే ఏర్పాట్లపై అధికారులతో ప్రతినిధులతో చర్చించారు. హైదరాబాద్లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఔషధ రంగ నిపుణురాలు రాయల నీతూ నాయుడుతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. భారత రష్యా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని, రక్షణ, సాంకేతిక, విద్యా వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ నెలతో వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు, ఉరిశిక్ష, ముప్పు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తారని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసమే వెళ్తున్నానని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార కూటమిలో భాగమైనందున రాహుల్ ఆ రాష్ట్రాన్ని సందర్శించడం లేదని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల గేమ్లలో 4 విజయాలు, 4 డ్రాలు సాధించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో మాత్రమే ఓడిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. మనోహరుడు చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి

విన్నపాట. ప్రేమకుల రోజు చిత్రం కోసం ఉన్నిమేనన్, శ్రీకుమార్, కవిత, కృష్ణమూర్తి పాడిన ఏఎం రత్నం గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అర్ధశతాబ్దం చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన లక్ష్మీ ప్రియాంక గీతం వినండి. సంగీతం నౌఫాల్ రాజా ఎయిస్.

శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రఘువరన్ బీటెక్ చిత్రం కోసం ఎస్ జానకి దీపు పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం అనిరుద్ధ్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, భీమ్లా నాయక్ చిత్రం కోసం చిత్రపాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ ధమన్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలు చిత్రసీమలో ఇప్పుడు వినండి. సర్కార్ వారు పాడే చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం సంగీతం.

వింటున్న పాట చిన్న కథ కాదు చిత్రం కోసం పృథ్వీ హరీష్ పాడిన భరద్వాజ్ గాలి గీతం, సంగీతం వివేక్ సాగర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్, రమ్యా బెహరా పాడిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: చిత్రసీమ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘచాలక్ మోహన్ భగవత్ ముంబైలో జెన్ జెడ్ జెన్ ఆల్ఫా యువతతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఆయన విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ రేక్ ద్వారా బొగ్గు రవాణా ప్రారంభం కావడం చారిత్రాత్మకమని, ఈ సందర్బంగా సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జెన్కోతో పాటు సింగరేణి కూడా విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామి అయి రాష్ట దేశ అవసరాలకు బొగ్గు సరఫరా చేస్తూ అభివృద్దికి సహకరిస్తోందని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన కోసం అహర్నిశలు శ్రమించిన సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ స్వప్నం కోసమే ఉద్యమించిన ఆయన విశిష్ట సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా గుర్తుంచుకుంటుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాగాయకుడు, ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారని, ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉన్నత ఉద్యోగాలను పక్కనపెట్టి పేద బడుగు వర్గాల చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. జీవితాంతం తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడమే కాకుండా వ్యవసాయ వర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడం చంద్రశేఖరరావు ఘనత అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విధానం కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, ప్రయాణికులు, సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో వినండి కె రమ్యశ్రీ గారి గాత్రం. వాద్య సహకారంపై వయోలిన్పై శ్రీమతి రాధికా శ్రీనివాసన్, మృదంగంపై శ్రీ టి జయభాస్కర్.

0: మీరింతవరకు శంకరాభరణం రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతి, అక్షయలింగ విభో మిశ్రచాపుతాళంలో కె రమ్యశ్రీ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీమతి రాధికా శ్రీనివాసన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇప్పుడు వినండి, ఒకే ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన ఏఎం రత్నం శివగణేష్ గీతం విందాం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఈనాటి యువవాణి సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో వినండి శ్రీ మహమ్మద్ అస్రర్ అహ్మద్ బృందం వారిచే కవ్వాలి.

0: మీరింతవరకు శ్రీ మహమ్మద్ అస్రర్ అహ్మద్ బృందం వారిచే ఖవ్వాలి విన్నారు. ఈనాటి సుగమ్ సంగీత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు అవుతుంది. హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే నిఖిల్ కుమార్. लोकसभा की कार्यवाही नीट मामले पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई सहित विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण दोपहर 2 बजे तक के लिए

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

యు అండ్ ఐ ఆర్ లివింగ్ ఇన్ అండ్ కాన్స్టెంట్లీ కనెక్టెడ్ వరల్డ్. వి బికమ్ ఎక్స్పర్ట్స్ ఎట్ స్టేయింగ్ ఆక్యుపైడ్ అండ్ ప్రొడక్టివ్, బట్ వి స్లోలీ ఫర్గెటింగ్ హౌ టు స్టే ప్రెజెంట్. ఓకే, నౌ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు త్రో యువర్ ఫోన్ అవే. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోన్ డూ దాట్ ఐదర్, బికాస్ టెక్నాలజీ ఇస్ నాట్ ది ఎనిమీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఇన్క్రెడిబుల్ టూల్. బట్ ద క్వశ్చన్ ఈస్, హూ ఇస్ ఇన్ కంట్రోల్? ఆర్ వీ చూసింగ్ వెన్ టు యూజ్ ఇట్, ఆర్ ఆర్ వీ లెటింగ్ ఇట్ స్టార్ట్ చూసింగ్ ఫార్ అస్? నౌ దట్ ఈస్ అ క్వశ్చన్ ఓన్లీ యూ అండ్ ఐ కెన్ ఆన్సర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. బట్ బిఫోర్ ఐ లీవ్ యూ గైస్, ఐ హ్యావ్ వన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. నాట్ అ ఛాలెంజ్, నాట్ అ రూల్, బట్ జస్ట్ అ సింపుల్ ఎక్స్పెరిమెంట్. Maybe any time this week, leave your phone in your bag while you're waiting for the bus, or while waiting for a metro, or you're sitting in a travel, or you're waiting for your coffee. Just spend 5 minutes of your time on your balcony without music. Take a longer route home simply just to observe without any music in your ears. Notice the colors of the evening sky and the sunset. Listen to the conversations around you. Watch people crossing the road, watch children playing around you in the apartments or in the parks. Let your mind wander wherever it wants to go. I know at first it feels a little strange, maybe even uncomfortable, because we are not used to doing this. You might as well find yourself instinctively reaching out for your pocket, and that is okay. I have done that too. But what we do is, we come back and we stay with that feeling of uncomfortableness just for a minute longer. Because on the other side of that discomfort, who knows, you and I might find something that we have been missing all this while. And that is just pure silence. I know, it feels haunting, doesn't it? So, it's not just silence that we find in these seconds. It is curiosity, it's ideas, it's memories, or maybe sometimes even ourselves. All we have to do is just step out of that feeling of uncomfortableness.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11:00 సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘనచరిత్ర

0: ందని అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఇక వివరాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 2 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగాసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
0: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య, పరిశ్రమలు, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మని మోదీ ఈ సందర్భంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत की संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సరండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు 0 విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్త.

0: వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జేపీఎస్సీ ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్టంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్దాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి, నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృసంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్కు, ఈమెయిల్స్కు బదిలిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్ది సేపట్లో 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి.

0: venir.
1: नहीं ताशु, मेरा खेलने का मन नहीं है।
0: खेल लो प्लीज।
1: प्लीज ताशु, मुझे नहीं खेलना है।
0: प्लीज।
1: नहीं
0: ठीक है, फिर मैं मोनू के साथ खेल लूंगी।
1: ठीक है जाओ।
2: कुछ दिनों के बाद खुशी के पिता का तबादला हो जाता है और वो शहर छोड़कर वहां से दूसरे शहर चले जाते हैं जहां शांति थी। अगले दिन खुशी की आंखें नए शहर में खुलती हैं। सुबह सुबह जैसे ही खुशी के कानों में कोयल की आवाज आती है वो खुश हो जाती है। कोयल की आवाज सुनने भर से ही खुशी का चेहरा खिल उठता है।
3: वाह चिड़िया, कितनी अच्छी है। तितलियां भी, ये भी बहुत अच्छी हैं। फूल फूल फिर से, वाह। तोते, तितलियां रंग बिरंगी, लाल पीली हरी, वाह कितना अच्छा है नजारा। मुझे तो बहुत मजा आ रहा है। मम्मी मम्मी,
4: क्या बात है, क्या हुआ खुशी?
3: मैं तो बाहर जा रही हूँ। हम
4: अरे
3: वहाँ देखो चिड़िया, तोते कितने सुंदर हैं।
4: अरे सुन तो,
3: नहीं मैं तो जा रही हूँ।
4: अरे रुक तो सही, कहाँ जा रही है? पता नहीं क्या हो गया इस लड़की को, आज तो बड़ी खुश नजर आ रही है।
5: एक बार देखे तुमने?
4: हाँ।
5: यहाँ हम जब से आए हैं खुशी की खुशी वापस आ गई है, वो बहुत खुश रहती है।
4: सही कहते हो आप।
5: हे ईश्वर, हे भगवान, तुमने हमारी खुशी वापस लौटा दी।
2: अब खुशी के मम्मी पापा को समझने में बिल्कुल भी समय नहीं लगा कि खुशी की खुशी कहाँ चली गई थी। जहाँ वो पहले रहते थे वहाँ पर हर रोज पेड़ों की कटाई हो रही थी, नई कंपनियां लग रही थी, प्रकृति की खूबसूरती जाने कहाँ चली गई थी। सो खुशी की खुशी भी चली गई थी। अगर आप भी चाहते हैं कि आपकी खुशी बनी रहे तो खूब पेड़ लगाइए, वातावरण में खुशी रहेगी तो आपकी खुशी भी बनी रहेगी।
6: तो श्रोताओ, अभी आपने सुना कार्यक्रम लौट आई खुशी की खुशी। अब इसी के साथ हमारा उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
7: उमंग उमंग उमंग उमंग।
8: NCERT आकाशवाणी हैदराबाद केंद्र समर्पण आकाशवाणी समय 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు సజీవంగా ఉంచి సిద్ధాంత బలం అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు

నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ కోసం శ్రమించి కేసీఆర్ కు గురువుగా భావజాలాన్ని వ్యాప్తి చేసిన జయశంకర్ పేరును జిల్లాకు వ్యవసాయ వర్సిటీకి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి జిల్లాకు వర్సిటీకి ఆయన పేరు పెట్టారని పేర్కొంటూ జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్న ఆహార కల్తీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, రక్షణ ఫుడ్ సేఫ్టీ కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎస్ఓ ఎఫ్టీఈఎల్ పథకం కింద రాష్ట్రానికి 11.68 కోట్ల రూపాయలు విడుదల చేసి మరో 23.37 కోట్ల రూపాయలు ఆమోదించామని తెలిపారు. 8 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లతో పాటు ఫుడ్ సేఫ్టీ మిత్ర వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కల్తీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన వారిని సమర్థిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన యువతి స్వచ్ఛందంగా క్షమాపణలు చెప్పినా రాహుల్ గాంధీ అసహనానికి గురవడం దారుణమన్నారు. మోదీ ఎంతో హుందాగా క్షమాగుణంతో వ్యవహరించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా దురుసు ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ శైలిని దేశ యువత పూర్తిగా తిరస్కరిస్తుందని, మోదీకి సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ, ఎం తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ ద్వారా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు రావడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో తాడిచెర్ల 2, మణుగూరు బ్లాకులతో పాటు నైనీ గని అందుబాటులోకి వచ్చిందన్నారు. 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సింగరేణిని క్రిటికల్ మినరల్స్ త్రవ్వకాలు, నూతన సాంకేతికత దిశగా అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు కేబినెట్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచడం, సకాలంలో అపాయింట్మెంట్లు ఇవ్వడం, H1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతపై చర్చించారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ అమెరికా సంబంధాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని రాయబారి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యి సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాన్ కన్వర్టబుల్ డిసీజ్ సర్వే నిర్వహిస్తూ స్క్రీనింగ్ చేపట్టి అనుమానిత కేసులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. తల్లిపాల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలియజేశారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టిస్తే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటుందని, బిడ్డకు 6 నెలల వరకు
తల్లిపాలివ్వాలని

0: ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
1: బుర్రుపాలు అనేవి బిడ్డకి మొదటి టీకాగా పనిచేస్తాయి. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఎటువంటి తేనె కానీ నీళ్లు కానీ ఏవి కూడా మనం ఇవ్వకూడదు. బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా 6 నెలల్లోపు తల్లిపాలలోనే అన్ని ఉంటాయి. తర్వాత ఈ బ్రెష్ ఫీడింగ్ అనేది 2 సంవత్సరాల వరకు కూడా మనం కంటిన్యూ చేయాలి.
0: కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పకుండా హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించారని, ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్రం, ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపిస్తూ తెలంగాణ నీటి హక్కులను పరిరక్షిస్తోందన్నారు. సమ్మక్క సాగర్ అనుమతుల కోసం ఛత్తీస్గఢ్ సీఎంను సంప్రదించగా ఈ నెలాఖరులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ ఇస్తామని తెలిపారని, సీతమ్మ సాగర్కు కూడా టీఏసీ అనుమతులు సాధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడామని స్పష్టం చేశారు. తెలంగాణలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు సమగ్ర మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక ఛార్జీలు, ఈవీ వాహనాల ప్రోత్సాహం లక్ష్యంగా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిందని పేర్కొన్నారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పిస్తుందని, దాని పరిశీలన అనంతరం నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ పరిశీలించారు. ఇందులో భాగంగా చెంచు గిరిజనుల వాస్తవ జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు. గిరిజన పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేద కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను 15 ఆగస్టు నుండి పంపిణీ చేస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేస్తూ సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి.

0: వినండి, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం అమ్మపాలు అమృతధార. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, శ్రీమతి తూమాటి అనురాధ, శ్రీమతి కృష్ణసాయి, శ్రీమతి పద్మిని, శ్రీమతి హారిక. వినండి ప్రత్యేక కార్యక్రమం అమ్మపాలు అమృతధార.
1: కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది.
2: అవునా డాక్టర్ గారు? బాబు పుడితే బాగుండు అనుకున్నానండి. పాపా?
1: అవునండి, పండంటి పాప. ఎవరైతే ఏంటండి, చక్కగా ఆరోగ్యంగా పుట్టింది. పదండి, మీ అమ్మాయిని బిడ్డకి పాలు పట్టమనండి. గంటలోపే తల్లి పాలివ్వాలి. ముందు ఆ పని చూడండి.
2: అలాగే డాక్టర్ గారు. ఏ కదా, బిడ్డ పుట్టింది, గంటలోపే పాలిమ్మంటున్నారు. అవేమో పచ్చగా చిక్కగా ఉంటాయి కదా, పర్వాలేదా ఇస్తే? ఏంటో ఇలా చెప్తున్నారు, ఇదివరకటి రోజుల్లో ఇలా ఇచ్చేవాళ్ళం కాదే. మంచి నీళ్లు లేదా గ్లూకోజ్ వాటర్ ఇచ్చేవాళ్ళం. ఏం చేయాలబ్బా?
3: ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారు? డాక్టర్ గారు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాపకి పాలు పట్టించమన్నారు కదా, పదండి.
2: అదేనమ్మా, నాకు సందేహంగా ఉంది, అందుకే ఆగాను. ఆ పాలేమో చిక్కగా పచ్చగా ఉంటాయి కదా, అవి ఇప్పుడే పసికందుకి పట్టవచ్చా అని ఆగుతున్నానమ్మా. మరేం లేదు.
3: భలేవారే, అదేంటి అలా అంటారు? మొట్టమొదట వచ్చేది ముర్రుపాలు లేక కొలోస్ట్రామ్ అంటారు. అవి పచ్చగా, మీరన్నట్టు చిక్కగానే ఉంటాయి. వాటిలో చాలా మంచి పోషక విలువలుంటాయి. బిడ్డకు అవసరమైన పదార్థాలు, రోగ నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీస్తో ముర్రుపాలలో నిండి ఉంటాయి. అవి పడితేనే పిల్లలకి ఆరోగ్యం, అలాగే రక్షణ కవచం కూడా.
2: అవునా? సరే అమ్మా, మీరు చెప్పినట్టే పట్టిస్తాను. అదిగో డాక్టర్ గారు వచ్చారు మాటల్లోనే. రండి డాక్టర్ గారు, నమస్తే.
1: ఇప్పుడు తల్లి పాప కొంచెం తేరుకున్నారు, రేపు మీరింటికి తీసుకెళ్ళొచ్చు. పాప ఆరోగ్యం గురించి ఏమన్నా సందేహాలుంటే దగ్గరున్న ఆశా వర్కర్ని కానీ డాక్టర్ని కానీ సంప్రదించండి.
2: అమలు, ఇదిగో నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరలు పండ్లు తీసుకొస్తాను, సరేనా? పాప పడుకుంది కదా, త్వరగా వచ్చేస్తాలే, కంగారు పడుకు.
4: లక్ష్మి, మొన్న అంగన్వాడీ మీటింగ్లో మాట్లాడుకున్నాం కదా, మన గ్రామంలో ఇటీవల ప్రసవించిన మహిళలు, కొత్తగా తల్లి అయిన వారికి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, అలాగే ఎలా పట్టాలి, ఎన్నిసార్లు, ఇలా వారికి చాలా సందేహాలున్నాయి. అవన్నీ వివరించి చెప్పాలనుకున్నాం కదా, ఎంతవరకు వచ్చింది?
5: నమస్తే సర్పంచ్ మేడం, మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం ఒక్కొక్కరికి వివరించి చెప్పుకుంటూ వస్తున్నా.
2: అరే లక్ష్మి, బాగున్నావా లక్ష్మి?
5: నేను బాగున్నానమ్మా. మీ అమ్మాయి పాప ఎలా ఉన్నారు? నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ మేడం చెప్పారు, కొత్తగా తల్లులైన వారందరికీ తల్లిపాల విశిష్టతని చెప్పి మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి అన్న విషయం అందరికీ చెప్పమన్నారమ్మా.
2: అబ్బా, భలే ఎదురయ్యావు లక్ష్మి, మాకెన్నో సందేహాలున్నాయి. పాపకి పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి, అసలు పాలు సరిపోతాయా లేదా, ఇలా ఎన్నో సందేహాలు మా అమ్మాయికి. కొంచెం మా ఇంటికి వస్తావా, వివరంగా చెప్దు గాని.
5: అలాగేనండి, మీరు బయలుదేరండి, నేను వస్తాను.
2: వస్తున్నా. ఓ లక్ష్మి, నువ్వా? రామ్మారా.
5: అమ్మా, మీ అమ్మాయిని పిలవండి, తనకున్న సందేహాలేంటో చెప్పమనండి, మాట్లాడుకుందాం.
2: అలాగే లక్ష్మి. అమలు, ఒకసారి ఇలారా, లక్ష్మి వచ్చింది, నీ సందేహాలేంటో అడుగుదు గాని.
5: తల్లి.
3: లక్ష్మి, అసలు పాపకి రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలి చెప్తావా?
5: ఇన్నిసార్లు పట్టాలి అని లెక్క ఏమి ఉండదమ్మా. బిడ్డ ఏడ్చినప్పుడల్లా తరచూ పాలు పట్టాల్సి వస్తుంది.
3: అవునా?
5: మొదట్లో ఇలాగే ఉంటుంది, నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో బిడ్డ పడుకోవడం, పాలు తాగడం, ఇవన్నీ అలవాటవుతాయి పాపకి, నీకు కూడా.
3: సరే, మరి పాప తరచుగా ఏడుస్తూ ఉంటోంది, నాకైతే

0: అయోమయంగా ఉంది అనిపిస్తుంది. అది ఆకలేసి ఏడుస్తుందో, పాలు సరిపోవట్లేదో, ఒంట్లో నలతగా ఉందో అర్థం కావట్లేదు లక్ష్మీ.
1: అవునా? నువ్వు అస్సలు కంగారు పడకు. బాలానాం రోదనం బలం అని అన్నారు మన పెద్దలు. అంటే ఏడిస్తే పాలు జీర్ణమవుతాయి, పిల్లలు ఎదుగుతారు అని. కానీ అది శృతి మించితే ఎప్పుడైనా కష్టమే. కానీ ప్రసవానంతరం మొట్టమొదటి రోజుల్లో ఇలాగే చాలా సందేహాలుంటాయి. పాప ఏడ్చినప్పుడు పాలు పట్టు, తర్వాత నిద్రపుచ్చి చూడు, ఇంకా ఏడుస్తోంది అనుకో, దగ్గరలో డాక్టర్కి చూపించడం ఎప్పటికైనా మంచిదే కదా.
0: అలాగే లక్ష్మి, ఉదయం పూట ఎండగా ఉంటుంది కదా, పాపకి మంచినీళ్ళు కానీ గ్లూకోజ్ కానీ పట్టొచ్చా? మరి మధ్యాహ్నం?
1: లేదమ్మా, అస్సలు పట్టకూడదు. మంచినీళ్ళు కానీ గ్లూకోజ్ కానీ తేనె పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం, అవి అస్సలు చేయకూడదు. పాపకి 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి అని డాక్టర్లు చెప్తున్నారు కదా.
0: అవును,
1: అవే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి.
0: ఓహో, అలాగే. అయితే 6 నెలలు పాలు పట్టాలంటే నేను ఎటువంటి ఆహారం తింటే మంచిదో చెప్తావా లక్ష్మి?
1: మంచి సందేహం అడిగావు ఇప్పుడు. తల్లి ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా పిల్లల ఆకలి తీర్చగలదు, పాలు పట్టగలదు. అందుకని నువ్వు పప్పు దినుసులు, ధాన్యాలు, పండ్లు, తాజా కూరలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఇలా మంచి పౌష్టికాహారం తీసుకుని బిడ్డకు తరచూ పాలిచ్చావంటే సరిపడా పాలుంటాయమ్మా.
0: సరే లక్ష్మి. మొన్న పక్కింట్లో జయకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంది. అప్పుడు జయ బాబుకి పాలు పట్టలేదు అనింది. మరి ఒంట్లో బాగాలేకపోయినా మందులు వేసుకున్నా తల్లి ఫీడింగ్ చేయకూడదా?
1: అలా లేదమ్మా, తల్లికి కొంచెం నలతగా ఉన్నా, బిడ్డకి మామూలుగా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నా తల్లి పాలు పట్టచ్చు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉండి ఏమైనా ప్రత్యేకమైన మందులు వాడుతుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించి డాక్టర్ ఎలా చెప్తే అలా చేయడమే మంచిది.
0: సరే లక్ష్మి, థ్యాంక్ యూ.
2: ఇదో లక్ష్మి, ఎండను పడి పిలవగానే వచ్చావు. ఇదిగో ఈ మధ్య తాగు. అవును, మొన్న హాస్పిటల్లో డాక్టర్ గారు ప్రసవం అయిన గంటలోపే ఆ పచ్చగా ఉన్న పాలు పట్టమన్నారు. ఏంటి లక్ష్మి, పట్టొచ్చా?
1: అవి మురుపాలు అంటారమ్మా. పచ్చగా చిక్కగా ఉండి పసిపిల్లలకి రోగ నిరోధక శక్తినిచ్చే అమూల్యమైన పదార్థం అది. అందుకే దాన్ని పిల్లలకి మొట్టమొదటి టీకా అంటూ ఉంటారు.
2: ఓ అలానా, చాలా థ్యాంక్స్ లక్ష్మి, నాకు అమ్మాయికి ఉన్న సందేహాలన్నీ బాగా నివృత్తి చేశావు.
1: తల్లి: ఏమీ పర్వాలేదమ్మా, నా ప్రథమ కర్తవ్యం ఇది. మరి నేను బయలుదేరతాను, పక్క వీధిలో ఇంకొక తల్లికి ఈ విషయాలన్నీ చెప్పాలి, ఉంటాను.
2: లక్ష్మి చాలా బాగా చెప్పావమ్మా,

0: లత, అమ్మ లత, ఏంటి దిగులుగా ఉన్నావు? ఒంట్లో బానే ఉందా?
1: బానే ఉందత్తయ్య. మెటర్నిటీ లీవ్ అయిపోవచ్చింది కదా, ఆఫీస్ నుండి ఫోన్ కూడా వచ్చింది. బాబుని వదిలి ఎలా వెళ్ళగలను? అదీకాక పాలు పట్టడం ఎలా, ఇవన్నీ ఆలోచిస్తున్నా అంతే.
0: నెక్స్ట్ డైలాగ్. దానికంత ఆలోచన ఎందుకమ్మా? మన నీరజ్ ఉంది కదా, మొన్న కనిపించింది ఆఫీస్ నుండి వస్తూ, చూసి మాట్లాడాను. పాపకి పాలు ఎలా పడుతున్నావు, నువ్వేమో ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని అడిగాను. అప్పుడు నీరజ్ చెప్పింది, ఇప్పుడు ఆఫీసుల్లో పిల్లలకు పాలు పట్టడానికి ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారట, ఏ ఇబ్బంది ఉండదని.

0: అలాగే ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న తల్లులు తల్లి పాలను ఫుడ్ గ్రేట్ గాజు లేదా గట్టి మూత ఉన్న శుభ్రమైన పాత్రలో సాధారణ ఉష్ణోగ్రత దగ్గర 4 గంటలు, ఫ్రిడ్జ్లో 4 రోజుల పాటు, ఫ్రీజర్లో అయితే ఇంకా ఎక్కువ కాలం కూడా సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చట. వివరాలన్నీ చెప్పింది.
1: ఓ అవునా, చాలా బాగుంది అత్తయ్య. మరి ఫ్రిడ్జ్లో పెట్టిన తల్లిపాలు బాబుకు పడితే ఏమీ కాదు కదా?
0: నాకు అదే సందేహం వస్తే నీరజ్ చెప్పింది, లాక్టేషన్ కన్సల్టెంట్ ఉంటారట, వారిని సంప్రదిస్తే మన సందేహాలన్నీ క్లారిఫై చేస్తారని.
1: అలాగా లాక్టేషన్ కన్సల్టెంట్స్ ఏం చెప్పారట అత్తయ్య?
0: ఉద్యోగ బాధ్యతల వల్ల తల్లిపాలను ఫ్రిడ్జ్లో భద్రపరిచి పట్టాల్సి వచ్చినప్పుడు 3 నుండి 4 గంటల ముందు బయటపెట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చాక స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేయకూడదట. నీటిలో ఆ పాల పాత్ర పెట్టి గోరువెచ్చగా చేసి పట్టాలని చెప్పారట.
1: అబ్బా, ఇదంతా చేసే బదులు డబ్బా పాలు పట్టేస్తే సులభంగా ఉంటుంది కదా అత్తయ్య.
0: అమ్మో అస్సలు వద్దులత, డాక్టర్ గారు చెప్పారు కదా 6 నెలల పాటు కేవలం తల్లి పాలు పట్టమని, ఆ తర్వాత కూడా అనుబంధ ఆహారం కొంచెంగా అలవాటు చేసి 1 ఏడాది పాటు పాలు పడితే బిడ్డకే కాదు నీ ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్ అమ్మ చెప్పారు కదా.
1: అవునత్తయ్య, మీరు సరిగ్గా చెప్పారు. ఫీడింగ్ చేయడం బాబుకి ఎంత ముఖ్యమో నాకు కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యమైంది. తప్పకుండా 7 ఏడాది పాటు బాబుకి పాలు పడతాను. ఆఫీస్కు వెళ్ళినా బాబుకి ఏ ఇబ్బంది రాకుండా అన్నీ ఏర్పాటు చేసి వెళ్తానత్తయ్య.
2: వదినా, ఏంటి ఇద్దరు ముచ్చట్లు పెట్టారు, బాబు పడుకున్నాడా?
1: పాలు తాగి పడుకున్నాడు. వచ్చే నెల నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా, దాని గురించే నేను అత్తయ్య మాట్లాడుకుంటున్నాం.
2: వదినా, నువ్వేమి కంగారు పడకు. అన్నయ్యని రోజు రాత్రి 9కి 9:30కి ఆఫీసు నుండి రాకుండా 2 గంటల ముందే ఇంటికి రమ్మని చెబుదాం. నీకు కూడా కొంచెం సపోర్టుగా ఉండి ధైర్యంగా ఉంటుంది కదా.
0: నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, డెలివరీ తర్వాత శారీరక శ్రమ మానసిక ఒత్తిడికి చాలా బలహీనంగా అయింది మీ వదిన. మంచి పోషకాహారం, విశ్రాంతి, సమయానికి నిద్ర, ఈ 3 ఇప్పుడు లతకి చాలా అవసరం. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు ఆనందంగా ఉండేది. ఏమంటారు?
2: సరిగ్గా చెప్పావమ్మా, వదిన ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూడడం మనందరి బాధ్యత. అప్పుడే కదా బుజ్జాయి బొజ్జ నిండి బోసినవ్వులతో ఇల్లంతా కలకలలాడేది.

మీరింతవరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అమ్మపాలు అమృతధార ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి గండికోట లక్ష్మీ మంజూష, శ్రీమతి తూమాటి అనురాధ, శ్రీమతి కృష్ణసాయి, శ్రీమతి పద్మిని, శ్రీమతి హారిక. ఇప్పుడు వినండి నాని చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సాధనా సర్గమాలపించిన చంద్రబోస్ గీతం, రెహమాన్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಆರ್ ಡೈ ಎಂಬ ಅಮರ ಸಂದೇಶವನ್ನು ನೀಡಿದರು. ಈ ಒಂದು ಘೋಷಣೆಯೇ ದೇಶದ ಮೂಲೆ ಮೂಲೆಯಲ್ಲಿದ್ದ ಯುವಕರು, ರೈತರು, ಕಾರ್ಮಿಕರು, ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಾಗೂ ಮಹಿಳೆಯರಲ್ಲಿ ದೇಶಭಕ್ತಿಯ ಜ್ವಾಲೆಯನ್ನು ಹೊತ್ತಿಸಿತ್ತು. ಬ್ರಿಟಿಷರ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಕೊನೆಗಾಣಿಸಿ ಭಾರತಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ಸ್ವಾತಂತ್ರ್ಯ ತಂದುಕೊಡುವ ಸಂಕಲ್ಪವನ್ನು ಈ ಚಳುವಳಿ ಮತ್ತಷ್ಟು ಬಲಗೊಳಿಸಿತು. ಚಳುವಳಿ ಆರಂಭವಾದ ಕೆಲವೇ ಗಂಟೆಗಳಲ್ಲಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿ, ಜವಾಹರಲಾಲ್ ನೆಹರು, ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಾಯಿ ಪಟೇಲ್ ಹಲವು ರಾಷ್ಟ್ರೀಯ ನಾಯಕರನ್ನು ಬ್ರಿಟಿಷ್ ಸರ್ಕಾರ ಬಂಧಿಸಿತು. ಆದರೂ ಜನರ ಹೋರಾಟ ನಿಲ್ಲಲಿಲ್ಲ. ದೇಶಾದ್ಯಂತ ಪ್ರತಿಭಟನೆ, ಮೆರವಣಿಗೆ, ಮುಷ್ಕರ ಹಾಗೂ ಅಹಿಂಸಾತ್ಮಕ ಹೋರಾಟಗಳು ಮುಂದುವರೆದವು. ಸಾವಿರಾರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಾರರು ಜೈಲು ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸಿದರೂ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಕನಸು ಕೈಬಿಡಲಿಲ್ಲ. ಈ ಚಳುವಳಿಯು ಭಾರತೀಯ ಏಕತೆ, ಧೈರ್ಯ ಮತ್ತು ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಮೇಲಿನ ಅಚಲ ನಂಬಿಕೆಯನ್ನು ವಿಶ್ವಕ್ಕೆ ಪರಿಚಯಿಸಿತು. ಬ್ರಿಟಿಷರ ಆಡಳಿತದ ಅಸ್ತಿತ್ವವನ್ನೇ ಅಲುಗಾಡಿ ಅಂತಿಮವಾಗಿ 1947 ಆಗಸ್ಟ್ 15 ಭಾರತಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಿಕ್ಕಿತು. ಇದು ಕ್ವಿಟ್ ಇಂಡಿಯಾ ಚಳುವಳಿಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕಾಗಿ ತಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಅರ್ಪಿಸಿದ ಎಲ್ಲಾ ಮಹನೀಯರನ್ನು ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಸ್ಮರಿಸೋಣ. ಅವರು ನೀಡಿದ ದೇಶಪ್ರೇಮ, ಏಕತೆ, ಅಹಿಂಸೆ ಮತ್ತು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಮೌಲ್ಯವನ್ನು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿಯೂ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳೋಣ. ಶ್ರೋತೃಗಳೇ, ಮುಂದಿನ ಮಂಗಳವಾರದ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಕೇಳಿ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಯುವ ದಿನಾಚರಣೆಯ ಅಂಗವಾಗಿ ವೈಷ್ಣವಿ ಜೋಶಿ ಅವರೊಂದಿಗೆ ವಿಶೇಷ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತಪ್ಪದೇ ಕೇಳಿ. ಇಲ್ಲಿಗೆ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡದ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಮಂಗಳವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ತರಂಗಗಳ ಮೇಲೆ ಮತ್ತೊಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ರತ್ನ ಅರ್ಚಕಗಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ನಮಸ್ಕಾರಗಳು.
1: ಮೇರಾ ಜೂತಾ ಹೈ ಜಪಾನಿ ಯೇ ಪಟಲೂನ್ ಇಂಗ್ಲಿಸ್ತಾನಿ ಸರ್ ಪೆ ಲಾಲ್ ಟೋಪಿ ರೂಸಿ ಫಿರ್ ಭೀ ದಿಲ್ ಹೈ ಹಿಂದೂಸ್ತಾನಿ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులనే కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పేద కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను ఆగస్టు 15 నుండి పంపిణీ చేయనుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకారం బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచడం, సకాలంలో అపాయింట్మెంట్లు ఇవ్వడం, H1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతపై చర్చించారు. తెలంగాణలో పెరుగుతున్న ఆహార కల్తీ కేసులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం FSSAI ద్వారా హైదరాబాద్ జోన్ పరిధిలో 17 ప్రాథమిక, 5 రెఫరల్ ప్రయోగశాలలను నోటిఫై చేసిందని ఆయన తెలిపారు. ఆహార పరీక్ష వ్యవస్థను బలోపేతం చేసే పథకం కింద కేంద్రం తెలంగాణకు 11.68 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన చెప్పారు. ఆహార కల్తీ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకు NTPC ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వి సూర్యనారాయణ, ఎం తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్,

పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావలిన్ త్రోవర్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ త్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపించి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 9 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్ ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు చెల్లింపులు పరిష్కార వ్యవస్థల చట్టం 2007, ఆదాయం పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ఈ ఏడాది జూన్ 5న జారీ చేయబడిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ 2026 స్థానంలోకి వస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా ప్రజలు పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్నుద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు 0 విద్యుత్ బిల్లులు అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్తును విక్రయించి 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ ద్వారా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు రావడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో తాడిచెర్ల టూ, మణుగూరు బ్లాకులతో పాటు నైనీ గని అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎఫ్ఐఆర్లకు ఘనత తనదేనని చెప్పుకుంటూ కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారినే రాష్ట ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించిందని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎఫ్ఐఆర్ల నమోదును ప్రభుత్వం నిజంగా స్వాగతిస్తే కేసుల పర్యవేక్షణలో ఉన్న సైబర్ క్రైమ్ డీసీపీని ఎందుకు బాధ్యతల నుంచి తప్పించిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పురా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలిపారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉత్తరాఖండ్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డంతో రహదారులకు అంతరాయం ఏర్పడగా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగింది. డెహ్రాడూన్, చమోలి, భాగేశ్వర్ జిల్లాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యశోదరాణి ఒక్కు కథ మూడవ భాగము.
1: ఏయ్ ఏయ్,

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో యశోదారాణి కథ వగ్గు కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు.

మైసమ్మ గుళ్ళ వండబెట్టిండు, కాకిని కొట్టి కాదనిపి చిల్లెడిని కొట్టి అనిపించి రక్తమ్మ నమ్మించిండు. అడవిల్ల రక్తమ్మ నా భర్త పిల్ల పానం తీసిండు అనుకుని నమ్ముతున్నది. అన్నగాని బిడ్డ పానం పెంది, అన్నగాని బిడ్డ జీవనం పెంది, ఈ రాజ్యం నాకే అవుతుంది, ఈ దేశం నాకే అవుతుంది, సంబరపడుతుంది, సంతోషపడుతున్నది. రక్తమ్మ ముచ్చడు ఈ చోట ఉండని గాని మైసమ్మ గుడి లోపల వండుకున్న అడవిల్ల పిల్లగల్ల దగ్గర పాల వాసన అత్తది, పాయి వాసన అత్తది, మాడకు వంటిన నూనె వాసన అత్తది. మైసమ్మ గుడి లోపల పండుకున్న మూన్నెల్ల పిల్ల దగ్గర ఆ పాల వాసనకు, ఆ పాయి వాసనకు.

ఇళ్ళ ముచ్చట ఎడుచుకుంటా సోయలేక ఇచ్చోట ఉండని గాని అదే మైసమ్మ గుడికి పనివడి బాదు. గూడమే గూడెం, ఎరకలి గూడెం, ఎరకలి గూడెం లోపల ఎరకలి సాయన్న, ఎరకలి సాయమ్మ. ఇటొక్క పందల గుంపు పట్టుకున్నాడు అద్దుపన పడివి కొయ్యగానా అడవి లోపల పందల మేపు కత్తనా అని కట్టపొంట పందలు ఇడిచిపెట్టు. ఎరకలి సాయన్న, ఎరకలి సాయమ్మ కావేరి కట్టపొంటి పందల గుంపు ఇడిచిపెట్టిండు. ఓ బామ సాయమ్మ ఎండకు ఎంతసేపు ఉంటావు, మైసమ్మ గుడికాడ చెట్టు ఉంది, చెట్టు నీడకు కూసుందాం పాయా అని. ఎరకలి సాయన్న, ఎరకలి సాయమ్మ చెట్టు కాడికి అత్తా ఉంటే ఎరకలి సాయన్న, ఎరకలి సాయమ్మ కాళ్ళ సప్పులు అలజడికి మోర్చపోయిన మూన్నెళ్ల పిల్ల శివరా అని అద్దుపాన పడివి లోపల ఏక పెడుతున్నది మూన్నెళ్ల పిల్ల. ఎరకలి సాయమ్మ, ఎరకలి సాయమ్మ గిదగిద గిదగిద మైసమ్మ గుళ్ళ కచ్చిరు. మైసమ్మ గుడి లోపల రక్తపు మడుగుల వండుకున్న బిడ్డని కళ్ళ దూసి అయ్యో అయ్యో ఓ బిడ్డ ఏ బాధ వచ్చింది బిడ్డ, ఎంత కట్టం వచ్చింది, ఎవరు రంకుల గర్భం చేసుకుని ఇక్కడ వారేసి పేర్రా బిడ్డ అని. ఆడిబిల్లని ఎత్తుకున్నది ఎరకలి సాయమ్మ, కొడుకుల్లే అని బాగుకున్నాదా, బిడ్డలే అని బాగుకున్నాదా, మనకు కొడుకులు లేరు బిడ్డలేరు, ఈ మైసమ్మ తల్లి మనకు బిడ్డనిచ్చిందా అని. నాదా ఎవల రంకుల గర్భం చేసుకుని బిడ్డని ఇక్కడ వారేసిపోయినట్టున్నారు. ఈ రోజు నుంచి నాదా ఈ బిడ్డను మనం దాదుకుందామా అని బిడ్డను ఎత్తుకుని ఎరకలి గూడెం పోతున్నారు. ఎరకలి సాయన్న సాయమ్మ, ఎరకలి సాయమ్మ బిడ్డను ఎత్తుకుని వైపు గానాడు ఆడవిళ్ళకు తడబడి తడబడి తాను ఓషిరు ఆనాడు. ఆడవిళ్ళని ఎత్తుకొని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అరే రే గొల్లల్లో ఆడకట్టుకో గొల్ల మేకల పాలు తీసుకొచ్చిరు గానాడు పిల్లకు పాలు అడుపుతా ఉంటే పాలు

వేల పండుకుంటున్నది. ఇరకలు ఏళ్ల మీద లెక్కలు పెడతా ఉంటే బిడ్డ దొరికినా పంచేళ్ళు 21 రోజు నాడు లెక్కలు పెడతా ఉంటే ఈ అవయ్య రాజులు ఈ బిడ్డకు ఏం పేరు పెట్టిరో మనకు తెలియదు. ఈ బిడ్డ దొరికిన అప్పంచేలు 21 రోజులు లెక్క పెట్టుకోనిగా ఎరకలి గూడెం లోపల అయ్యవ్వ రాజుల పెట్టిన పేరు ఆడబిడ్డ శివరాణి బాల. రాజుల ఇళ్లలో పేరేమో శివరాణి, ఎరకలి గూడెం లోపల ఎరకలలో పెట్టుకున్న పేరు.

పదార్థాలు విద్య బుద్ధి జ్ఞానాలు నేర్చుకుంటే 12 ఏళ్ళ పిల్ల ఎరకలిగూడెం లోపల పెరుగుతున్నది. అరే ఎరకలిగూడెంలో 12 ఏళ్ళ పిల్ల పెరిగినాడు ఒకనాటి కాలం లోపల, వర్ష కాలం లోపల ఎరకలి సాయమ్మకు ఎరకలి సాయన్నకు సలిరేగి బులిరేగి జ్వరం వస్తున్నది. అయ్యమ్మకు సాతన అయితలేదు, ఆడవిల్ల గుణవంతురాలు జ్ఞానత్తురాలు ఎరకలి యశోద కళ్ళ చూచింది. అయ్యయ్యో ఎల్ల ఈ పొద్దున అయ్యవ్వకు జ్వరం వచ్చింది, నిన్న మొన్న అయ్యవ్వ పందర కొట్టుకుని అడవికొని కట్టపంట మేపుకొచ్చేది. ఏ కులం లోపల ఉడితే ఆ కులవృత్తి నేర్వాల గువ్వల శన్నం అన్నారు. ఈ పొద్దున అయ్యవ్వ కాసే పందర నేను అడవికొని మేపుకత్తను అని ఆ ఎరకలి యశోద పందర పట్టుకుని అడవికి పోయే సమయం లోపల ఎరకలి తాళ్ళి కళ్ళ చూసింది. బిడ్డ యశోద నువ్వు ఎన్నడు అడవికి పోలేదు, బిడ్డ నువ్వు పందర మేపలేదు, బిడ్డ పోయిన కాడ ఆకలి ఎంత అవుతుంది, దూపలెంత అవుతుంది అని ముత్యమంత పేగు లోపల పోవడం అంత సర్ది కట్టింది, ఆనపకాయ బుర్ర లోపల నీళ్లు పోచింది, నా బిడ్డ నీకు ఆకలి అయినప్పుడు అన్నం తినో అన్నది. ఎరకలి యశోద పందల గుంపు పందల కొట్టుకొని అడవికొని

కన్న బిడ్డ అని ఆ అయ్యవరాజులకు తెలియదు. ఓ బిడ్డ అయ్యల నువ్వు తిని అన్నవు నాకు పెట్టినవు బిడ్డ, నువ్వు చిన్నదానిమైన బిడ్డ చేతులెక్కి మొక్కు దండం పెడదామంటే అవి చెట్టుకోలు గుట్టుకోలు కోతురు అల్లనే రెండు పుల్ల జాపాలు తీసుకుని ఎరకలు యశోద చేతులు పెడుతున్నారు. మా రాజ్యం పోయి మా దేశం పోయి చెల్ల చేతులు పెరిగే బిడ్డను చూసుకుంటూ బిడ్డను ఎత్తుకుంటామా అని. నా బిడ్డ పెరిగి పెద్ద అయి పెద్ద మనిషి పన్నెండేళ్ళ పిల్ల అయింది కాబట్టి సంబర పడుకుంటా సంతోష పడుకుంటా చెల్లబెట్టు

అన్నా నీ బిడ్డ ఎక్కడది అన్నా, నీ బిడ్డను పచ్చి పాలు పోసి పౌరంగా దాదంగా, ఉడుకు పాలు పోసి ఉగ్రంగా దాదంగా అన్నా, ఎంచంగా పెంచంగా నీ బిడ్డ 3 నెలల పిల్ల వెరిగిన్నాడు అన్నా. 3 నెలల పిల్ల నీ బిడ్డ తానం పోసి, నేను తడబడి తడబడి తానం పోసి పొత్తిళ్ళు వరిచి పొత్తిళ్ళ లోపల బిడ్డను వండబెట్టినాడు అన్నా. పచ్చి పాలు తీసుకుపోయి ఉడుకు పాలు తీసుకొస్తా అన్న సమయం లోపల పాలు పట్టేవరకల్లా 3 నెలల బిడ్డకు పిడాత పిడుసు రోగం వచ్చి 3 నెలలకు నీ బిడ్డ వచ్చింది రో అన్న అంటున్నది అన్న. శివసేన రాజుకు గుండెలకు బిల్లు వన్నది, వదిన సీతాల దేవికి జాలిగుండె జల్లు వన్నది. నా బిడ్డ శివరాణి, మేము 12 ఏళ్ళకి వచ్చినాము బిడ్డో, మేమొచ్చే వరకల్లా బిడ్డ. అమ్మా బాబాని ఉరికొచ్చి మా సంకల్ల ఏర్తమనుకున్నవే శివవ్వ. 3 నెలల బొద్దుకు బిడ్డ, నీ బాణం ఎట్లవాయ బిడ్డ, నీ జీవనం ఎట్లవాయ బిడ్డ. బిడ్డలేని బతుకు మాకెందుకు, బిడ్డలేని రాజ్యం వద్దు, బిడ్డలేని దేశం వద్దు, బిడ్డవేనతో పట్టుకొని మేము పోతామా అని కట్నాల గడ్డ కచ్చిరు అవ్వా. కలకల కలకల కన్నీరు తీసుకుంటా, బిడ్డలేని బతుకు మాకెందుకు, బిడ్డలేని జీవితం మాకెందుకు అని అడుగుతో పట్టుకుని అద్దుపన పడివి లోపల అత్తా ఉంటే, అద్దుపన పడివి లోపల పుట్ట పుట్టినాడు, మర్రి పుట్టింది, మర్రి పుట్టినాడు, పుట్ట పుట్టింది ఊడలా, మర్రి ఊరు వెడలిపున్నదిగా, మర్రి ఊడలు చెరొక్కడి చేత పట్టుకొని అయ్యవ్వ రాజులు, మర్రి ఊడలకు ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఈ తరాలు మగలు. రాజుల పానం మర్రి ఊడలకు ఊగులాడుకుంటా బొక్కలు తేలుకుంటా అక్కడ ఉండని గాని, అరే రే పాపకారి రత్నమ్మ గానాడు అన్నగాడు వచ్చిండు, అది నచ్చింది బిడ్డ వచ్చిందని అడిగితే పట్టుకొని వేరే అలా పానం అక్కడ పోతే, అలా జీవనం అక్కడ పోతుంది, ఈ రాజ్యం నాదే, దేశం నాదని సంబరపడుతుంది, సంతోషపడుతున్నది. రత్నమ్మ కన్న కొడుకు మణికంఠ మహారాజే, పెంచంగా పెంచంగా 16 ఏళ్ళ పిల్లడు పెరిగి పెద్ద అవుతున్నాడు. ఆగా రత్నంగా మహారాజును కళ్ళ చూసింది, అయ్యో నా కొడకా నీకు బుద్ధి వచ్చింది, కొడకా నీకు జ్ఞానం వచ్చింది, కొడక నా కొడక నీకు లగ్గం ఎత్తర, కొడక నీకు పెళ్లి ఎత్తర, కొడక అని రత్నమ్మ వలుకుతా ఉంటే మణికంఠ మహారాజు ఏమంటున్నాడు, అమ్మా నేను లగ్గం ఇప్పుడు వేసుకునేది కాదు, రాజ్యం దేశం ఎంత పొడుగున్నదో, బంగారం ఎంత పొడుగున్నదో, అడివెంత శృంగారం, ఆకెంత బంగారం, అడివి అందాలు చూసేస్తానని మణికంఠ మహారాజు. అమ్మకాలు మొక్కిండు, అయ్యకాళ్ళు మొక్కిండు, నేను వచ్చేవరకల్లా పిల్లని చూసి తయారు పెట్టు అమ్మా, నేను వచ్చినాక లగ్గం చేసుకుంటాను అన్నది. ఆ మణికంఠ మహారాజు గుప్పించి గుర్రం ఎక్కి

ఎక్కడి నుంచి వచ్చినవయ్యా రాజా, మీది మీదకి అత్తున్నావు రాజా, నీకేమనిపిస్తుందయ్యా అంటున్నది. నువ్వు రాజాక రాజు, యోధాక యోధులు, నా తల్లి రత్నము, నా తండ్రి రత్నంగా మారాదు, నా పేరు మణికంఠ మారాదు అంటూ పిలగాడు. కులాన ఎరకలలో నా తండ్రి ఎరకలి సాయమ్మ, నా తల్లి ఎరకలి సాయమ్మ, నా తండ్రి ఎరకలి సాయన్న అని ఎరకలి యశోద చెప్పుతున్నది. నీ కులముతో అని పని లేదు, నీ గుణము కావాలి, రూపు రాగలు చూస్తా ఉంటే ఎంత ముద్దుకున్నావో పిల్ల, నేను నేను లగ్గం చేసుకుంటా, పెళ్లి చేసుకుంటున్నావు అంటున్నావు మణికంఠ. రాదు, కళ్ళ ముంగట్ ఉన్నది మేనమామ బిడ్డ, మేన మరదలాని పిలగానికి తెలియదు. గుర్రం వేసుకొని వచ్చింది నా మేనత్త కొడుకేనా మేనబావ అని ఎరకలిళ్ళ పెరిగి నా పిల్లకు తెలియదు. ఇద్దరు పిల్లగాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోగా సూపులు కలిసిన శుభవేళ, ఇద్దరు పిల్లగాళ్ళు అద్దుపాన పడివి లోపల మాటలు కలిసిన మనసులు కలిసినాయి. ఆ అద్దుపాన పడిపి లోపల ఇద్దరు పిల్లగాళ్ళు 5 నిమిషాల సేపు ఆలు మొగలెక్క కలిసిమెలిసి కాపురం చేసిన

ఏమన్నా చూసి లగ్గ వేసుకుంటాను చేతి లోపల చెయ్యేసి ఆ పిల్లగాడు గుర్రం వేసుకుని ఇంటికత్తుండి ఎరకలి ఇళ్లకు పందరగొట్టుకుని ఎరకలి యశోద పోతున్నది. ఆ పిల్లగాడు గుర్రం వేసుకుని ఇంటికచ్చే వరకల్లా గానాలు రత్నమ్మ కళ్ళ చూసింది, నా కొడక నీకు లగ్గం ఎత్త పెళ్లి ఎత్త లచ్చల లచ్చల వరకట్నాలు పోసే పిల్లని చూసిండ్రో అంటుంది. అమ్మ లచ్చలు పోసే వరకట్నాలు పోసే పిల్ల నాకు అద్దు అద్దుపన పడి లోపల నేను పిల్లని చూసుకున్నా ఎరకలలో పిల్లను అంటుంది. కొడక కొడక వరకట్నాలు తీసుకొచ్చే పిల్లలు లగ్గం ఎత్త అంటే ఎరకొల్ల పిల్లలు లగ్గం చేసుకుంటావా? అబ్బబ్బబ్బో అరరే ఇవల్ల ఈ పొద్దు కొడక ఎరకొల్ల పిల్లను ఎత్త లగ్గం చేసుకుంటావు. ఆ ఎరకొల్ల పిల్ల నువ్వు లగ్గం చేసుకుని లేదంటే నా కొడుకు సత్తా అంటాడో ఏమంటాడో? ఆ పిల్ల అద్దురో అంటుంది. అమ్మ ఆ పిల్ల అద్ద అంటే నేను బాయిలో దుంకి సత్తను అంటుండు. అయ్యో నా కొడుకు గిట్లనబట్టే ఎట్లా ఎట్లా ఎట్లా అని గానాడు పాపకాలి రత్తమ్మ. నా కొడుకుని ఏదన్నా సీఎల్ ఈ పొద్దు ఇక్కడ ఉంచేదాన్ని కాదా అని ఆ కొడుకుతో ఈ ముచ్చట వలకంగా సోమశేఖర పట్టణం లోపల వరాలు ముత్యాలు కొలుసిన చదువుకున్న పిల్లగానికి నౌకరాన్ని ఉత్తరం అత్తున్నది. ఉత్తరానికి కళ్ళ చూసింది, నా కొడుకు అబ్బ దొరికిన నా కొడుకు దోసగా కొడల చిక్కిన నా కొడుకు చిక్కలో పిట్టవలే ఈ నౌకరి అంకబెట్టి కొడక నిన్ను అక్కడికి మంపుతాను అక్కడికి ఎనక ఎరకలి యశోద సంగతి కళ్ళ చూస్తా అని కొడక కొడక ఇళ్ళ ఈ పొద్దు కొడక లగ్గంగా ఉంటే బలాలు చూపించిన బ్రాహ్మణుల దగ్గర కొయ్యొచ్చినట్టు వేసింది గానాడు రత్తమ్మ. ఆరే బ్రాహ్మణుల దగ్గరకు వచ్చిన కొడక నీకు ఆరు నెలల దాకా లగ్గం బలం లేదట కొడక, ఆరు నెలల దాకా నువ్వు పిల్ల ముఖం నువ్వు చూడద్దా నీ ముఖం పిల్ల చూడద్దాట, ఆరు నెలల తర్వాత నీకు లగ్గం ఎత్తర కొడక అని చెప్తుంది ఈ గానాడు రత్తమ్మ. కన్న తల్లే కదా నాకు అబద్ధం ఎందుకు చెప్తా అనుకున్నాడు పిల్లగాడు. అరే రే ఆరు నెలల పొద్దుదాకా నేనే వెయ్యాలి అమ్మ సోమశేఖర పట్నం పోయి వరాలు ముత్యాలు కొలిసి నౌకరి చేసేస్తానా అని సోమశేఖర పట్నం పోతున్నాడు మణికంఠ రాజు. పిల్లగాడు అక్కడ వేనక గానాడు రత్తమ్మ కళ్ళ చూసింది, అబ్బబ్బబ్బా ఎరకలి దాన ఇవల్ల ఈ పొద్దు ఎరకలి యశోదని పానం ఇతన్ని జీవనంతో నా ఇంటి కొడలు నువ్వైతే నా కొడుకు లగ్గం చేసుకుంటావా అని 10,000 పదాలు పట్టుకపోయి 80 కటికల చేతి పెట్టింది. 80 కటికలు అంటే తల్లి తల్లి అనుకుంటా తల్లి గొంతుకలు కోసేటోళ్ళు, చెల్లె చెల్లెని కూడా చెల్లె పానం తీసుకోళ్ళు, ఒక్క తల్లి కొడుకులు ఏడుగురు అన్నదమ్ములు 80 కటికలు కడిపిన కళ్ళు దగ్గర నల్ల మీద నవ్వులు వేసుకొని అన్న సోయి తమ్మునికి లేదు తమ్ముని సోయి అన్నకు లేదు ఎరకలి గూడెం ఏరవచ్చారు కులాన ఎరకలు ఎరకలి నెల ఎరకలి సాయమ్మ సాయన్న బిడ్డ ఎరకలి యశోద ఎవరు అంటున్నారు. నేనే ఎరకలి యశోదని అంటే అరరే ఎల్ల ఈ పొద్దు గానాడు ఏమంటారు 80 కటికొళ్ళు మీ అత్త రత్తమ్మ పంపించి నేను తీసుకురమ్మన్నది అంటున్నారు. మా అత్త ఎవరు అంటే మణికంఠ మహారాజు నువ్వు మనసు పడ్డవాట మణికంఠ రాజు నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నమాట అనగానే అవునయ్య మణికంఠ మహారాజు నాకు తెలుసు మణికంఠ మహారాజు నేను కలిసిన అనగానే అదరికిచ్చి బెరికిచ్చి ఎరకలి యశోదని తోలకొచ్చిరు అద్దుపన పడివి లోపల కనకాలమ్మ పండుగల బిడ్డను వంట పెట్టి యశోద.

మధ్యలోపోయే కడికలు కాళ్ళు నడుతా ఉంటాయి, కాళ్ళ కడాలు ఉడతా ఉన్నాయి, చేతులు నడుతా ఉంటాయి, చేతులకు గాజులు ఉడతా ఉన్నాయి, ఈ పిల్ల ప్రాణం పోయేది లేదు, పిల్ల జీవనం పోయేది లేదు అంటున్నారు. బండకాడ బిడ్డని ఇచ్చిపెట్టిన అన్న తమ్ముడు ఈ పిల్ల ప్రాణం పోతలే సత్యవంతరాలు ఉన్నట్టున్నది. ఆ రక్తం మనం కాకిని కొట్టి కాదని పిత్తలు లేని కొట్టి లేదని పిత్తం ఈ పిల్ల పాన ఇష్టం అమ్మిత్తం అన్నారు. ఆ అద్దుపాన పడివి లోపల ఎరకని యశోదని ఇచ్చిపెట్టిరు. అమ్మా యశోదమ్మని ఇక్కడ ఇచ్చిపెడుతున్నావు, నువ్వు వెనుకకు రావు, నువ్వు వెనుకకు వచ్చిన వాళ్ళకు రక్తమ్మ కళ్ళలు నువ్వు పడతావు, నీ పానం ఇస్తుంది మా పానం ఇస్తుంది. ఈ అడవి లోపల ఏతో పట్టుకుని

ఇంకటికి వాడున్నారు. రెండు జీవనాల మనిషి కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఆ తుఫాన పడివి లోపల నేను ఎరకలి కూడా పోతే ఎరకలి సాయన్నకు సాయవకు ఎంత చిన్నతనము అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కంటికి ఎడతారలు తీసుకుంటా ఎర్రటి ఎండల గుమ్మడి పండువలే ఆడవిల్ల యశోదరని పోతాముంటే గంటలు గడిచినా కొద్ది గడలు గడిచినా కొద్ది గర్భం లోపల పిండం పెరుగుతున్నదమ్మా. ఒకే సిగడలు ఒకరింపులు అయినట్టు రెండే సిగడలు రెనవల్లు కోరినట్టుగా తల్లి యశోద దేవికి ఉంటా తొమ్మిది గడలు నిండంగానే కలకల కలకల కన్నీరు తీసుకుంటా అయ్యవరాలు ఊరేసుకున్న మరిసెట్టు కాడికి అత్తుంది. తూర్పు దిక్కేమో అయ్యవ బొక్కలు ఊగులాడుతున్నాయి. ఈ పిల్లనేమో పనమడి దిక్కి వచ్చింది. అరేరే నాకు లగ్గం కాకముందు నేను రంగుల గర్భం చేసుకున్నట్టు అయితే రేపరేపటికల్లా నాకు కొడుకే పుడతాడో బిడ్డనే పుడతాదో. కొడుకు బిడ్డ పుట్టినాక లగ్గం కాకముందు రంగుల గర్భం చేసుకుని కొడుకు బిడ్డని కన్నా ఎంతమంది పెట్ట పిరణాలు పెడతారో. ఈ మరిసెట్టు ఉడలకు ఊరేసుకున్న పాన తీసుకుంటాను జీవనం తీసుకుంటా అని మరి ఉడలు.

వేసి వేసుకొని చెట్టు కింద దిగులు ముగ్గులైంటే నీ పానం పోయలేదు, నీ జీవనం పోయలేదు బిడ్డ, నువ్వు ఎందుకని తత్తున్నావు అంటే తండ్రి జంగమయ్యా ఎక్కడి చేయాలి అచ్చినమయ్యా తండ్రి జంగమయ్యా ఇవల్ల ఈ పొద్దు తండ్రి నాకు లగ్గం కాలేదు పెళ్లి కాలేదు తండ్రి, రేపటికల్లా నా కొడుకు బిడ్డ ఉడితే రంగుల గర్భం చేసుకుని ఎంతమంది పెట్ట పెరణాలు పెడుతున్నాయి నిందమయ్యలేని తండ్రి బొందమొత్తనం అంటున్నది బిడ్డ బిడ్డ నీ పానం తీసుకునిలేదు నీ జీవనం తీసుకునిలేదు నీ కథ నీకే జరిగిన కథ మొత్తం చెప్తా వినో అన్నది. మేము మొదటి కాడ మొదలుపెట్టి శివదాకా ఎట్లా చెప్పినో జరిగిన కథ మొత్తం ఆ బిడ్డకు జంగమయ్య రూపమైన లోకాల శంకరుడు చెప్తున్నాడు. రంగు ముగ్గులు ఆడింది, నువ్వు బావతో పరాశకం ఆడింది ఎవలో కాదు నీ మేనత్త కొడుకు నీ మేన బావనే అంటున్నాడు. ఆయన నాకు బావ ఎట్లయితాడయ్యా మేము కులాన ఎరకొలలో వాళ్ళు రాజులు అంటున్నారు. బిడ్డ నువ్వు పుట్టింది రాజుల వంశం లోపల, నువ్వు పుట్టేటి పుట్టుక లోపల చెడ్డగడలో ఉడితే మూల నక్షత్రాన్ని ఉడితే అయ్యవ్వ ఎత్తుకుంటే రోగం వచ్చింది, అయ్యవ్వ చేతులకి జారిపోయి కింద పడితే నీ రోగం చక్కగా అయిపోయింది అయ్యవ్వకు. అరే రే బ్రాహ్మణులు వచ్చి బలం చూపిస్తే 12 ఏళ్ల పొద్దుదాకా బిడ్డ ముఖం అయ్యవ్వ చూడద్దు అయ్యవ్వ ముఖం బిడ్డ చూడద్దు అంటే నిన్ను తీసుకుపోయి మేనత్త చేతులు పెట్టిరు, నీ మేనత్త రాజ్యానికి దేశానికి ఆశపడి నిన్ను తీసుకుపోయి మామ చేతులు పెట్టి నీ పానం దీపి అన్నది. నీ మామ గుణవంతుడు జ్ఞానత్తుడు నీ పానం తీయలే మైసమ్మ గుల్ల నిన్ను వండ పెడితే పందరం వేపుకొని వచ్చిన ఎరకలల్లు మైసమ్మ గుల్ల నిన్ను పట్టుకొని కొడుకులు లేని బాంకు బిడ్డలు లేని బాంకు ఎరకలల్లు పెంచుకున్నారు అన్నారు. జరిగిన కథ మొత్తం పూస గుచ్చినట్టు ఆ బిడ్డకు చెప్పిండు. ఆ బిడ్డకు జంగమయ్య చెప్తా ఉంటే ఆ ఇక్కడికి దగ్గర ఎరకలి గూడ నుంచి ఎరకలి సాయన ఎరకలి సాయమ్మ బిడ్డటి వాయ బిడ్డటి వాయి బిడ్డ ఎంకులు అడుకుంటూ అడవి కత్తురు అదే మరిచెట్టు కిందికి. వరాలు ముత్యాలు కొలిసిన సోమశేఖర పట్టణం లోపల మణికంఠ మారా 6 నెలల పొద్దు అయితే నా అవ్వ దగ్గరకు ఎరకల్లో పిల్లలు లగ్గం చేయమంటే నవ్వబేటకి వచ్చిండు. అవ్వా ఇక ఎరకలు గూడ పోదాంపా లగ్గం చేసుకుందాం పిల్లను అంటే అది ఎక్కడి పిల్లరా అది రంకుల గర్భం చేసుకుందా పానం తీపించిన జీవనం తీపించిన అనగానే అగ్రమైన కోపానికి వచ్చిండు మణికంఠ మహారాజు. రంకుల గర్భం చేసుకోవాలి అడవి లోపల 5 నిమిషాలు కలిసిమెలిసి కాపురం చేసిన కర్మానికి గర్భం వచ్చినట్టున్నది. ఆ పిల్ల ఎక్కడ ఉందో ఆ పిల్ల పానం తీసిన అంటున్నాం అమ్మే అడవి లోపల పానం పోతే ఆ పిల్ల పానం వెనకాల నా పానం పోవాలా అని ఎక్కడ ఉన్నవే యశోద యశోదని ఎంకులాడుకుంటా ఎంకులాడుకుంటా పిల్లగాడు గదే మరిసెట్టు కిందికి అత్తున్నాడు. మరిసెట్టు కిందికి రాగానే జంగమయ్య కళ్ళు అటు చూడు బిడ్డ నీకోసం అత్తుడు నీ బావ మణికంఠ మహారాజు. ఆ మణికంఠ మహారాజు చూడే బిడ్డ అని మణికంఠ మహారాజు చూపిస్తున్నది. ఆవులకు లాగలు కలిపినట్టు లాగల కావులు కలిపినట్టు లోకాలే లోకశంకరుడు జంగమేశం మీద బావ మర్దల్ని కలిపిండు. నీ అయ్యవ్వ రాజులు చచ్చిపోలేదు బిడ్డ, గడిదిక్కు చూడు గా చెట్లకు ఊగులాడుతున్న ఊళ్ళకు ఊలాడుతున్న బొక్కలు చూస్తున్నావే. 12 ఏళ్ల పొద్దుకు నీ పానం పోయిందనుకుని ఆ ఊళ్ళకు ఊరేసుకుని అయ్యవ్వ రాజులు చచ్చిపోయారు అని ఆ మర్రి ఊళ్ళకు ఊగులాడే బొక్కల మీద పిరికడు బండారు గానాడు లోకాలే లోకాడు శంకరు కొట్టంగానే పచ్చి కట్టకు పానం వచ్చినట్టు చచ్చిపోయిన అయ్యవ్వ రాజులు లేస్తున్నారు. నా తల్లు అయ్యవరాజు జంగమయ్యకు దండం పెట్టిరు తండ్రి ఇదేంది కలిమాయనంగానే బిడ్డ నీకు బిడ్డ ఫలం వేయంగానే చెప్పిన 12 ఏళ్ళ దాకా అయ్యవ్వకు బాధ 12 ఇరవై నాలుగు ఏళ్ళ దాకా పుట్టవయ్య బిడ్డకు బాధ అని చెప్పిన వీడికి నీ బిడ్డ కట్టం కట్ట తెరలారింది నీ కట్టం తెరలారింది. ఆవులకు లాగలు కలిపిండు లాగల కావులు కలిపినట్టు అయ్యవ్వకు బిడ్డను కలిపిండు బిడ్డకు అయ్యవ్వని కలిపిండు. ఇదంతా కథ జరగడానికి కారణం చెల్లె రత్తమ్మన అని రత్తమ్మ బయటికి వచ్చిరు. రత్తమ్మ తీసుకుపోయి మంగళయ్య చేతిలో పెట్టగానే గుండు కొట్టించి కరగాడు తెక్కించి ఊరు మొత్తం తిప్పించి మాడుపొక్క దోడి మాడుపొక్కల రత్తమ్మను బొంద పెడుతున్నారు. అల్లుడు మణికంఠ మహారాజుకు బిడ్డను యశోదని ఇచ్చి అంగరంగ వైభవంగా లగ్గాలు చేసి సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు. ఆడిబిడ్డ యశోదరని కథ ఈడికి సంపూర్తం ఉన్నది. కొల్లి మనోజ్ కుమార్ యాదవ్ కథ చేత ఆడిబిడ్డ యశోదరని కథ ఈడికి

0: మీరింతవరకు యశోదారాణి కథ ఒగ్గు కథ మూడో భాగం వినిపించారు. శ్రీ బొల్లి మనోజ్ కుమార్ బృందం వారు. ఈ కార్యక్రమం ఈనాటి జానపద సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా నువ్వే కావాలి చిత్రంలో శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం కోటి.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు మురారి చిత్రంలో ఎస్పీఎస్ చరణ్ హరిణి ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం మణిశర్మ.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం అంశం గురించి పాలెం ప్రత్తి పంటలో చీడపీడల నివారణ. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొటెక్షన్ డాక్టర్ ఓ శైలా గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుగ్య. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జలశక్తి అభియాన్, తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 టుడేన్ పార్లమెంటు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావనలో ఆశ గురించి డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో సరస్వతి స్తుతి, 6:35 పొలం పనులు, సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువులు, 7:00 వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు. 7:15 ఉదయ తరంగిణిలో సామాన్యుని విజయగాథ శీర్షికన జీవితమే ఒక చలనచిత్రం అంటున్న యువ సినీ దర్శకులు శ్రీ సాయినాథ్ పొన్నా గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం, యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో తల్లి బిడ్డ ఆరోగ్యంలో పోషకాహార పాత్ర గురించి ప్రముఖ డైటీషియన్ నందవరపు నవ్యశ్రీ గారితో పరిచయం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్. ఇక సాయంకాలం ప్రసారాల్లో 5:03 చింది యక్షగానం శశిరేఖా పరిణయం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఆ తర్వాత గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాలగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:15 టుడేన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్మార్ట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్తగారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా అదే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. తెలంగాణలో జీసీసీల విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల విధానాలు దోహదపడుతున్నాయని చెప్పారు. ఏఐ, డీప్టెక్, అధునాతన సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. జేఎల్ఎల్ జీసీసీ ద్వారా వచ్చే 2 ఏళ్లలో సుమారు 1,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా తంగళపల్లిలో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవన నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఈశ్వర మాధారంలోని చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సన్నబియ్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనంతరం మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో గిరిజన, వైద్య, వెల్నెస్, ఎంఐసిఈ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్లకు ఘనత తనదేనని చెప్పుకుంటూ కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారినే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రధానమంత్రిపై అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి బీజేపీ కార్యకర్తలిచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

0: కేసులు నమోదు చేశారని తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్రావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభాభవనం మెంబర్స్ లాంజ్లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట సాధనే ఆశగా శ్వాసగా యావత్ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని సెర్ఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటాపాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధి హామీ, ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పేస్కేల్ అంశం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పేస్కేల్ క్యాడర్ స్ట్రెంగ్త్, బదిలీలు, ఇతర సర్వీస్ అంశాలపై చర్చించారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యూనిసెఫ్ ప్రతినిధులు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ స్టేట్ వాష్ కన్సల్టెంట్ ఎన్ శ్రీహరి మాట్లాడుతూ,
1: సెగ్రిగేషన్ షెడ్ ఇవన్నీ నెలకొల్పడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తుంది. 70% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే, 30% మన గ్రామ పంచాయతీ వాళ్ళు అలా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏమిటి అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా మేము తీసుకోవడం జరిగింది.
0: ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మిస్ చేయడం వల్ల బిడ్డ ఎంత లాస్ అవుతాడు అనేది కూడా మేము చాలా క్లియర్ గా అవగాహన కార్యక్రమాలని కంటిన్యూ చేస్తున్నామండి. రేపటి వరకు కూడా ఇలాగే అంగన్వాడీ సెంటర్ లెవెల్, సెక్టార్ లెవెల్, మండల్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము కార్యక్రమాలను కంటిన్యూ చేస్తాము.
0: రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు అక్కడక్కడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఈరోజు అన్ని జిల్లాల్లో నిర్వహించారు. మహబూబాబాద్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రవి, మెదక్ జిల్లాలో కలెక్టర్ ప్రతిమా సింగ్, నిజామాబాద్లో కలెక్టర్ భవేష్ మిశ్రా, మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్, సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామ పంచాయతీలో చేపడుతున్న సమగ్ర అభివృద్ది కార్యక్రమాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దానకిషోర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఈరోజు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఏకత్రింశదధిక సప్తశతోత్తర త్రయోవింశతి సహస్ర కోటి రూప్యకాణాం రాష్ట్రీయ పరిపత్ర జైవోర్జా యోజనాయై స్వీకృతిః ప్రదత్తా. ఆర్థిక విషయక మంత్రిమండల సమిత్యా గువాహాటీ నగరస్య బేహారాచర్యాలీతః తేజపురం యావత్ చతుష్పథీయ మార్గ నిర్మాణాయ ప్రఖ్యాపితం అనుమోదనం. సంసదా ద్వావింశత్రయోవింశ విత్తీయవర్షయోః అతిరిక్త వ్యయార్థం చతుఃపంచాశత సహస్ర కోటి రూప్యకాణాం వినియోగ విధేయకం పారితం. ముంబై ఉచ్చన్యాయాలయేన యౌనోత్పీడన ప్రకరణే తహల్కా సంస్థాయాః పూర్వ సంపాదకాయ తరుణ తేజపాలాయ దశవర్షాత్మకః కఠోర కారావాసదండః శ్రావితః. అపి చ కుంతకక్షేపకౌ ఆశీష యాదవః టి ధరణీధరణః అపి చ చక్రక్షేపక క్రీడికా అమానత కంబోజః విశ్వ ఎథ్లెటిక్స్ అండర్ 20 క్రీడా స్పర్ధాయాః అంతిమ చక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలేన అద్య గోబరధన జైవోర్జా యోజనా ఏకత్రింశదధిక సప్తశతోత్తర త్రయోవింశతి సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన పారితా. ఏన సార్ధలక్షం నవవృత్త్యవసరాః భవిష్యంతి. సహైవ కృషి గోమయాది అపశిష్టేభ్యః స్వచ్ఛేంధనం నిర్మాస్యతే. ఏషా యోజనా అగ్రిమం 10 వర్షం యావత్ సేత్స్యతి. అనేన సహైవ అసమే ప్రాయః 8 సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన 35 కిలోమీటర్ దీర్ఘస్య చతుష్పథ రాజమార్గస్య నిర్మాణాయ అపి స్వీకృతిః ప్రదత్తా. సంసదా అద్య 26వర్షస్య వినియోగ విధేయకం పారితం. రాజ్యసభయా విచారణానంతరం ఏతత్ విధేయకం లోకసభయై ప్రత్యర్పితం. లోకసభయా ఏతత్ పూర్వమేవ పారితం ఆసీత్. అస్మిన్ విధేయకే ద్వావింశతితః త్రయోవింశతిః వితీయవర్షే భారతస్య సంచితనిధేః స్వీకృతరాశిభ్యః అతిరిక్తానాం వ్యయానాం అధికృతస్వీకృతేః ప్రావధానమస్తి. జమ్మూకాశ్మీర విషయే సదనె ఆశంకాః శమయంతి. విత్తమంత్రీ నిర్మలా సీతారామన్ అవదత్ యత్ 70+ అనుచ్ఛేదస్య విలోపనాత్ పరం కేంద్ర సర్వకారేణ జమ్మూకాశ్మీర కేంద్రశాసిత ప్రదేశాయ మహతీ విత్తీయ ప్రశాసకీయ సహాయతా ప్రదత్తా. సా న్యవేదయత్ యత్ జమ్మూకాశ్మీర ఆరక్షక బలస్య వేతనానాం నివృత్తి వేతనానాం చ సంపూర్ణః భారః కేంద్ర సర్వకారేణ ఉహ్యతే. మంత్రిణా స్పష్టీకృతం యత్ అనుచ్ఛేదస్యాస్య నిరసనేన పునరేకవారం సిద్ధం అభవత్ యత్ పాకాకృత భూభాగేన సహ సమగ్ర జమ్మూకాశ్మీర ప్రదేశ భారతస్య అభిన్న అంగం అస్తి. విధేయక పారణానంతరం సభాపతి పీఠే ఉపవిష్ట ఘనశ్యామ తివారి సదనస్య కార్యాచరణం ఆదినాయ అస్థగయత్. శ్వః ప్రాతః 11 వాదనే సదనస్య ఉపవేశనం పునః సేధ్యతి. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య తహల్కా పత్రికాయాః భూతపూర్వ సంపాదకః తరుణ తేజపాలః యౌనోత్పీడన ప్రకరణే దోషీ ఘోషితః. తస్మై చ 10 వర్షాణాం కఠోర కారావాసస్య దండః శ్రావితః. అనేన సహైవ న్యాయాలయేన తేజపాలాయ 21,000+ రూప్యకాణాం ఆర్థికదండః అపి ప్రయుక్తః. స చ రాశిః పీడితాయై ప్రదాస్యతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. నీట ప్రకరణే ఆరక్షకాణాం కార్యాచరణాతిక్రమమాదాయ విపక్షిణాం అనవరత కోలాహలేన లోకసభ అద్య ఆదినాయ స్థగిత. ప్రథమ స్థగ

दिनात् परं यदा अपराह्णे द्विवादने कार्याचरणं पुनरारब्धं तदा लोकसभया संयुक्तसमित्याः 25-2000तमस्य विकसितभारत शिक्षाधिष्ठानविधेयकस्य उपस्थापनसमयः 26-2000तमस्य शीतकालीनसत्रस्य अन्तिमसप्ताहं यावत् वर्धयितुम् अनुमतिः प्रदत्ता. విపక్షస్య తీవ్ర కోలాహలే ఏవ విత్తమంత్రి నిర్మలా సీతారమణ్ ఇత్యేషా అనుమోదనార్థం కర సంబంధి అన్య విధి విధేయకం 26-2000తమం ప్రస్తుతవతి. విధేయకస్య అనుమోదనానంతరం పీఠాసీనాధికారి సంధ్యా రాయ్ ఇత్యేషా శ్వః ప్రాతః 11 యావత్ సభాం స్థగితవతి. ఇతః పూర్వం యదా ప్రాతః 11 సదనస్య కార్యాచరణం ప్రారంభం తదా లోకసభయా హీరోషిమా నాగాసాకీ నగరయోః పరమాణు విస్ఫోటేన మృతేభ్యః శ్రద్ధాంజలిః సమర్పితః. తతః పరం అధ్యక్షః ఓం బిర్లా ఇత్యసౌ ప్రశ్నకాలస్య సంచాలనాయ ప్రయాసం అకరోత్, కింతు విపక్షస్య సదస్యాః ఛాత్రప్రదర్శనేషు ఆరక్షకాణాం కథితాతిక్రమవిషయ గృహమంత్రిణః అమితశాహస్య వక్తవ్యం అయాచన్. అస్మిన్ క్షోభాకులే వాతావరణ లోకసభా అపరాహ్నే ద్వివాదనం యావత్ స్థగితా. సర్వోచ్చన్యాయాలయస్య పీఠేన నీట్ యూజీ పరీక్షాయాః సంగణకీకరణ ప్రసంగే కేంద్రస్య శపథపత్రే యాచికాకర్తృణాం అభిమతం సమాహూతం. కేంద్రేణ అత్రాభిహితం యత్ పారంపరికలేఖనీపత్రప్రణాళ్యా స్థానే సంగణకమాధ్యమేన పరీక్షా ఆయోజనాయ విచారః క్రియతే. అస్య వాదస్య అగ్రిమా విచారణ అగస్త మాసస్య 19 తిథౌ భవిష్యతి. కేంద్ర సర్వకారేణ న్యాయాలయ నివేదితం యత్ సంయుక్త ప్రవేశ పరీక్షా ఇవ నీట పరీక్షామపి ఏకస్తరీయ ద్విస్తరీయ వా సంగణక ప్రణాళ్యా ఆయోజయితుం విచార్యతే. సర్వకారేణ ఇతోపి ప్రోక్తం యత్ ప్రశ్నపత్ర గోప్యతా భంగం వ్యవస్థాగత విఫలతాశ్చ సమూలం ఉన్మూలయితుం నీట పరీక్షా ప్రక్రియాయాః వ్యాపకో పరిష్కారః ఆరబ్ధః అస్తి. ఉచ్చసదనస్య సదస్యః నీరజ్ డాంగీ సంసది కాంగ్రెస్ దళస్య ముఖ్య సంఘటక పదే మనోనీతః. కాంగ్రెస్ సంసదీయ అధ్యక్షయా సోనియా గాంధీ ఇత్యనయా అస్య ప్రఖ్యాపనం కృతం. జమ్మూకాశ్మీర రాజ్యే సురక్షా కారణాత్ ఏకదివసం యావత్ స్థగితా వార్షికీ శ్రీ అమరనాథ యాత్రా అద్య పునః ప్రారబ్ధా. జులై మాసస్య తృతీయ దినాంకాత్ ఆరబ్ధాయాం అస్యాం పవిత్రయాత్రాయాం ప్రతిదినం సహస్రశః భక్తాః బహుస్తరీయ సురక్షావ్యూహే అమరనాథ గుహాం ప్రతి గచ్చంతి. అస్యాః యాత్రాయాః ప్రారంభాత్ అద్యావధి 70,000+ శ్రద్ధాలుభిః పవిత్ర గుహాధాంని దర్శనం విహితం. సర్వకారేణ తీర్థయాత్రిణాం సౌవిధ్యాయ సురక్షాయై చ ఉత్తమాః ప్రబంధాః విహితాః. సంచార సూచనా ప్రౌద్యోగికీ విషయక సంసదీయ స్థాయి సమిత్యా అధ్యక్షః భారతీయ జనతా పార్టీతి దళస్య వరిష్ఠ సాంసద్ నిశికాంత్ దుబేత్యసౌ మేటా సంస్థాయాః ముఖ్య కార్యకారీ అధికారిణః మార్క్ జుకర్బర్గ్ ఇత్యస్య క్షమా యాచనా భారతస్య సంవిధానస్య సంసదః చ మహత్తరః విజయః ఇత్యభిహితవాన్. సంసద్ పరిసరే వార్తాహరైః సహ సంభాషమాణః సహ అబ్రవీత్ యత్ ఏతేన స్పష్టీభవతి యత్ యః కోపి భారతే వ్యాపారం కర్తుమిచ్చతి తేన భారతస్య నియమానాం పూర్ణతయా పాలనం కరణీయమేవ. కేరళరాజ్యే అద్య అతివృష్టేః సంభావనామవలోక్య త్రిషు జనపదేషు రక్త సంచేతనా ఘోషితా. రాజ్యస్య ఇడుక్కి కోట్టాయం తథా పథనంథితా ఇతి త్రిషు జనపదేషు అతివృష్టేః సంభావనా వర్తతే. పూర్వమేతేషు జనపదేషు నారంగవర్ణీయా సంచేతనా ఆసీత్ యా అద్య పరివర్తితా. అనేన సహైవ అన్యేషు పంచసు జనపదేషు అతీవ వృష్టేః పూర్వాకలనం అనుసృత్య నారంగ సంకేతః యథావత్ ప్రవర్తతే. అవశిష్టేషు 6 జనపదేషు చ అతివృష్టేః ఆశంకామధికృత్య పీత సంకేతః పరివర్తితః. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఉత్తరాఖండ జార్ఖండ పశ్చిమ బంగాళ ఒడిశా మధ్య మహారాష్ట్ర కొంకణ గోవా ప్రదేశేషు అతివృష్టిముద్దిశ్య పీతవర్ణీయా సంచేతనా ప్రఖ్యాపితా. అమెరికా దేశస్య యూజీన్ నగరే ప్రవృత్తాయాం విశ్వ ఎథ్లెటిక్స్ అండర్20 ప్రతియోగితాయాం భారతస్య కుంతక్షేపకౌ ఆశీష యాదవ్ టీ ధరణీధరణః తథా చక్రక్షేపికా అమానత్ కంబోజ్ చ స్వప్రతి స్పర్ధానాం అంతిమచక్రం ప్రవిష్టవంతః ఇతి వార్తాః.

0: ఆకాశవాణి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
2: Well, listeners, we now bring you a lesson from zoology for first semester undergraduate students. The title of the lesson is Utpadaka Pramukhyangala Kitakalu, presented by Mr. M. Kishore.
3: మూడు జాతుల కీటకాలు మానవుని దృష్టిని ఆకర్షించాయి. మానవుడు తన ఆర్థిక అభివృద్ధి కోసము అనాది నుండి వీటిని వాడుకోవటం జరుగుతుంది. అవి ఒకటి పట్టుపురుగు, తేనెటీగ మరియు లక్క కీటకము. ఈ మూడు కీటకాలను మానవుడు తన ఆర్థిక అభివృద్ధి కోసం వాడుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ముందుగా పట్టుపురుగు గురించి నేర్చుకుందాము. సిల్క్నకు ఉండే మెరుపుతనము, అందము, మన్నికల వలన అనేక సంవత్సరాల నుండి అది దుస్తుల తయారీలో వాడబడుతుంది. కొన్ని పరిశ్రమల్లో కూడా సిల్క్ వాడబడుతుంది. పట్టుపోగును బాంబెక్స్ మోరి అనే పట్టుమాత్ ఉత్పత్తి చేస్తుంది. పట్టుపురుగుల ప్రజననము, వాటి పెంపకాన్ని పట్టు పరిశ్రమ అంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఇది ముఖ్యమైన లఘు పరిశ్రమ. రెండు రకాల పట్టుపురుగులు ఉన్నాయి. అవి ఒకటి కృత్రిమంగా పెంచబడిన లేదా మల్బరీ పట్టుపురుగులు, రెండవది అనేక రకాల చెట్ల ఆకులను తినే వన్య పట్టుపురుగులు. మల్బరీ పట్టుపురుగుల్లో ప్రధానమైన జాతి బాంబెక్స్ మోరి. ఇది పూర్తిగా పెంపుడు రకము. సిల్కు ఉత్పత్తి కోసము దీనిని పెంచుతారు. ఇది మీగడ తెలుపు వర్ణములలో ఉండే సిల్కును ఉత్పత్తి చేస్తుంది. పట్టు పరిశ్రమలో రెండు ముఖ్య దశలుంటాయి. అవి ఒకటి గుడ్ల ఉత్పత్తి మరియు రెండవది పట్టుపురుగుల పెంపకము. ముందుగా గుడ్ల ఉత్పత్తి గురించి తెలుసుకుందాము. పట్టు మాత్ నుండి గుడ్లను సేకరించడము గుడ్ల ఉత్పాదన అంటారు. గుడ్ల కోసము మాతులను కోశాల నుండి బయటకు రానివ్వాలి. దీనికోసము మాతులు బయటకు వచ్చే వరకు కోశాలను చల్లగా, పొడిగా ఉన్న చీకటి ప్రదేశంలో ఉంచుతారు. మాతులు కోశాల నుండి బయటకు వచ్చిన తర్వాత వాటిని చీజుగుడ్డతో తయారైన బోన్లోనికి మారుస్తారు. స్త్రీ పురుష మాతులు సంపర్కము జరుపుతాయి. స్త్రీ మాత్ సుమారుగా 400 నుండి 500 గుడ్లను పెడుతుంది. ఎటువంటి వ్యాధులు లేక నిర్మాణ లోపాలు లేనటువంటి మాతుల మధ్య సంపర్కం జరిగేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. గుడ్లను సేకరించి వాటిని ఉపయోగించే వరకు చల్లగా ఉండే పొడి ప్రదేశంలో ఉంచాలి. ప్రకృతిలో పట్టుమాతులు మల్బరీ చెట్ల మీద గుడ్లను పెడతాయి. రెండవ దశ పట్టుపురుగుల పెంపకము. పట్టుపురుగు పట్టుమాత యొక్క డింబకము. పట్టుపురుగుల కోసము గుడ్లను డింబకాలుగా పొదగనిస్తారు. డింబకాలను ప్రత్యేకంగా తయారు చేసిన పళ్ళాలలోనికి మారుస్తారు. వీటికి తాజాగా ఉండే మల్బరీ ఆకులను ఆహారంగా ఇస్తారు. లార్వా మల్బరీ ఆకులను తిని పెరిగి చర్మాన్ని వదిలివేస్తుంది. దీన్ని నిర్మోచనం అంటారు. డింబకము దాని అభివృద్ధి దశలో 4 సార్లు నిర్మోచనం చేస్తుంది. రెండు నిర్మోచనాల మధ్య కాలాన్ని ఇన్స్టార్ అంటారు. ఆఖరి ఇన్స్టార్ తర్వాత డింబకము దాని శరీరము చుట్టూ కోశాన్ని అల్లుకుంటుంది. ఈ ప్రక్రియలో పట్టుపురుగు లాలాజల గ్రంథులు సిల్కు గ్రంథులుగా మారతాయి. ఇవి చిక్కటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీనిలో పట్టు ప్రోటీన్లైన ఫైబ్రోయిన్, సిరిసిన్లు ఉంటాయి. డింబకము అధోగ్రసినిలో ఉన్న చిన్న రంధ్రాన్ని స్పిన్నరేట్ అంటారు. ఇది సిల్కి గ్రంథుల స్రావాన్ని పోగులా ఏర్పడటంలోనూ, ఈ పోగును డింబకం శరీరం చుట్టూ కోశాన్ని అలటంలోనూ తోడ్పడుతుంది. ఈ కోశాన్ని గుడ్ల కోశము లేక ప్యూపేరియం అంటారు. ఈ దశని ప్యూపా దశ అంటారు. గుడ్ల కోశంలో డింబకము రూపవిక్రయ చెంది మాత్గా ఏర్పడుతుంది. మాత్ దారాన్ని ముక్కలుగా కత్తిరించి కోశమును పగలగొట్టి బయటకు విడుదలాగును. పట్టుపోగులను కండెలకు చుట్టడం అనేది ఇందులో ముఖ్యదశ. కోశాల నుండి పట్టుపోగును తీస్తారు. ఇది మాత్ కోశం నుండి బయటకు వచ్చే లోపల చేయాలి. లేకపోతే కోశం నుండి బయటకు వచ్చేటప్పుడు పట్టుపోగుకు నష్టం జరుగుతుంది.

కోశాలను వేడి నీటిలో ముంచుతారు. అందువల్ల లోపలి డింబకము చనిపోతుంది. పట్టుపోగులు ఉదులు అవుతాయి. పట్టుపోగులను కండెలకు చుడతారు. ఈ విధముగా ముడి సిల్కు పోగులు లభిస్తాయి. కొన్ని గుడ్ల కోశాలను గుడ్ల ఉత్పత్తి కోసము వేరుగా ఉంచుతారు. ప్రపంచంలో పట్టును ఉత్పత్తి చేసే దేశాలలో జపానుది ప్రథమ స్థానము. మొత్తము పట్టు ఉత్పత్తిలో ఈ దేశము సుమారు 53% పట్టుని ఉత్పత్తి చేస్తుంది. చైనా, రష్యా, ఇండియా, దక్షిణ కొరియాలు పట్టుని ఉత్పత్తి చేసే ఇతర ముఖ్య దేశాలు. ఇప్పుడు రెండవ కీటకము తేనెటీగల గురించి నేర్చుకుందాము. ఈ తేనెటీగల పెంపకాన్నే మనము ఎపికల్చర్ అంటాము. ఆహారంలో ముఖ్యమైన అంశముగాను ఔషధాలలోనూ తేనె అనేక శతాబ్దాల నుండి ఉపయోగించబడుతూ వస్తుంది. తేనెటీగలు పుష్పాల నుండి మకరందాన్ని సేకరించి వాటి అన్నకోశంలో నిల్వ చేస్తుంది. తేనెటీగ లాలాజలము మకరందాన్ని తేనెగా మారుస్తుంది. తేనెను తేనెటీగలు పట్టులోని గదులలోకి విడుదల చేస్తాయి. సాంప్రదాయ పద్ధతిలో తేనె పట్టుల కోసము అడవులు, కొండల్లోనూ వెతికి పట్టునకు పొగపెట్టి తేనెటీగలను బయటకు పారదోలుతారు. అప్పుడు పట్టును సేకరించి దాని నుండి తేనెను పిండుతారు. ఇది అశాస్త్రీయ పద్ధతి. దీనివలన పట్టు పాడై దానిలో ఉండే అనేక డింబకాలు నశిస్తాయి. తేనె ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉండి మన అవసరాలకు సరిపోదు. 1938లో శాస్త్రీయంగా తేనెటీగల పెంపకము ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఇది తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో స్థిరపడిన పరిశ్రమ. ఇతర రాష్ట్రాలు కూడా తేనె ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల స్థాయికి ఎదుగుతున్నాయి. మన దేశంలో 3 జాతుల తేనెటీగలు సామాన్యంగా కనిపిస్తాయి. అవి ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ మిల్లిపెరా. ఎపిస్ మెలిఫికా అనేది యూరప్ తేనెటీగ. ఎపిస్ ఎడంపోని అనేది ఆఫ్రికా తేనెటీగ. ఎపికల్చర్నకు కావలసిన పరికరాలు కృత్రిమ పట్టు, స్మోకర్, వల, ముసుగు, తేనెటీగ, జత గ్లౌస్, ఒక కత్తి, ఒక బ్రష్, తేనె తీయటానికి సెంట్రిఫ్యూజ్ యంత్రము. కృత్రిమ పట్టులో ఒక పెద్ద సంతానోత్పత్తి అర ఉంటుంది. దీనినే బ్రూడ్ చాంబర్ అంటారు. ఇది చెక్కతో తయారైన చట్రం మీద ఉంటుంది. తేనెటీగలు లోపలకు బయటకు పోవటానికి వీలుగా మార్గం ఉంటుంది. ప్రతి చట్రంలోనూ షడ్భుజాకారపు ముద్రలు గల మైనపు పత్రము నిలువుగా వేలాడుతూ ఉంటాయి. పట్టు నుంచి వీటిని తీయడము, లోపల ఉంచటము సులభము. కృత్రిమ పట్టులను పెరటి తోటలు, పొలాలు, ఫలవృక్ష తోటలలో ఉంచుతారు. ఒక రాణి ఈగ, కొన్ని కూలి ఈగలను ఈ కృత్రిమ పట్టులలో ప్రవేశపెడతారు. కృత్రిమ పట్టులోకి ప్రవేశపెట్టిన కూలి ఈగలు పట్టు పునాదుల మీద ఉన్న షడ్భుజాకార ముద్రల అంచులపై పట్టునకు ఉండే గోడలను నిర్మించటం మొదలుపెడతాయి. పట్టు పునాదులకు ఉండే మైనపు పత్రాల రెండు పక్కల గదులను ఏర్పరుస్తాయి. మొదటి తరపు సంతానము కోసము రాణి ఈగ గుడ్లను పెట్టిన తరువాత పట్టులో కుటుంబము సంపూర్ణంగా ఏర్పడుతుంది. తేనెటీగల కుటుంబాలు అన్ని ఋతువులలోనూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన కుటుంబంలో 40 నుండి 50 వేల ఈగలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఒకే రాణి ఈగ ఉంటుంది. మగ ఈగలు కొన్ని మాత్రమే ఉంటాయి. వీటిని డ్రోన్స్ అంటారు. అనేక వేల సంఖ్యలో కూలి ఈగలు ఉంటాయి. పట్టుతో పనిచేసేవారు ముఖానికి వలతో తయారు చేసిన ముసుగు, చేతులకు గ్లౌస్ ధరించాలి. పట్టులోని ఈగలు కొత్త కుటుంబాలను ఏర్పరచడానికి ఉపయోగిస్తారు. ఇందుకుగాను పట్టులోని డింబక దశలను కూడా ఉపయోగిస్తారు. తేనె పట్టులను పెంచేవారికి కొన్ని ఈగలను అమ్ముతారు. సెంట్రిఫ్యూజ్ ద్వారా చట్రాల నుండి తేనెను సేకరిస్తారు. పట్టుకోడలకు ఉండే మైనాన్ని కత్తితో తొలగిస్తారు. అయితే ఈ తేనెటీగల పెంపకం నుండి మనకి అందుబాటులో ఉండే ముఖ్యమైన ఉత్పత్తులు తేనె మరియు తేనెటీగల మైనము. ఆహారంలో తేనె ముఖ్యమైన అంశము. దీనిని ఔషధాలలో కూడా వాడతారు. దీనిని విష నివారకము గాను, కొన్ని రకాల జఠర కురుపులను నయం చేయటం గాని ఉపయోగిస్తారు. తేనెటీగల పెంపకంలో మైనము ఒక ఉప ఉత్పత్తి. పట్టు నుండి తేనెను తీసిన తరువాత పట్టునకు ఏమైనా నష్టాలు కలిగాయో లేదో పరిశీలిస్తారు. నష్టపోయిన నిరుపయోగకరమైన పట్టుభాగాలను సేకరించి వాటి నుండి మైనాన్ని సేకరి

విక్రయిస్తారు. మూడవ కీటకము లక్క కీటకము. వీటి ద్వారా లక్క పరిశ్రమలను మనము అభివృద్ధి చేయటం జరిగింది. లక్క సూక్ష్మమైన లక్క కీటకము తన రక్షణ కోసము స్రవించే రెజిన్ వంటి పదార్థము. లక్క కీటకము హెమిప్టేరా క్రమానికి చెందినది. ఇది అనేక వన్య సాగు చేయబడే మొక్కల మీద చీడ పురుగు.

0: 180 నుండి 180 డింబకాలు ఉంటాయి. ఒకసారి స్థిరపడిన తరువాత డింబకాలు వాటి స్థానం నుండి కదలవు. స్థిరపడిన వారం రోజుల తరువాత డింబకాలు వాటి చుట్టూ లక్కను ఒక గదిలా స్రవిస్తాయి. దీనిని లక్క గది అంటారు. లక్కను స్రవించే గ్రంథులు నోటి భాగాలు, 2 శ్వాసరంధ్రాలు, పాయు తప్ప మిగతా శరీరం మీద అంతటా వ్యాపించి ఉంటాయి. ఈ గ్రంథులు అవభాసిని కింద ఉంటాయి. కీటకము దాని స్రావం చేత చుట్టుకొనబడి ఉంటుంది. కీటకము పెరిగి పెద్దదయ్యే కొద్దీ లక్కగది పెద్దదవుతుంది. ప్రౌఢదశకు చేరుకునే లోపున లక్కగదిలో డింబకము 3 సార్లు నిర్మోచనం జరుగుతుంది. 3 డింబకాల దశల్లో ఒక్కొక్క దశ కాలపరిమితి వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, అతిథి మొక్కల మీద ఆధారపడి ఉంటుంది. లక్కగదుల ఆకారాన్ని బట్టి డింబకము తొలి అభివృద్ధి దశల్లోనే వాటి లింగాన్ని కనుగొనవచ్చు. మగజీవి లక్కగది కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది. 2 నిర్మోచనము ప్యూపాదశల తరువాత పురుష ప్రౌఢజీవి లక్కగది నుండి బయటకు వస్తుంది. దీనికి రెక్కలు ఉండవచ్చు లేకపోవచ్చు. బయటకు వచ్చిన పురుషజీవి 62 నుండి 92 గంటలు మాత్రమే జీవిస్తుంది. స్త్రీ డింబకము ఉబ్బి, పియర్ లేక గుండ్రడి సంచి ఆకారంలో ఉంటుంది. ఇది లక్కగదినంతటినీ ఆక్రమించి ఉంటుంది. ఈ స్త్రీజీవి 3 నిర్మోచనం తర్వాత పరిపక్వం చెంది పురుషజీవిచే ఫలదీకరణం చెందుతుంది. అది పాయుబుడిపెను గదిలోనికి లాక్కొని గుడ్లను పెట్టడం ప్రారంభిస్తుంది. అదే కాలంలో స్త్రీజీవి లక్కను స్రవిస్తూ ఉంటుంది. స్త్రీ కీటకము ఆవరించి ఉండే లక్కగది పరిమాణము త్వరితగదిన పెరుగుతుంది. స్త్రీ లక్కగది పరిమాణము పురుష లక్కగది పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదిగా ఉంటుంది. భారతదేశంలో లక్క కీటకాలు నివసించే అతిథి మొక్కల జాతులు 100కు పైగా ఉన్నట్లు నమోదు చేయబడింది. కానీ ఎక్కువ పరిమాణంలో లక్క ఉత్పత్తికి తోడ్పడే ముఖ్యమైన మొక్కలు జిజిఫస్ మార్టియానా, జిజిఫస్ జైలోఫైరిస్, ఫైకస్ కుమియా, కజానస్ కజాన్, అల్బీజియా ల్యూసిడా, అకేషియా కెటుజు మొదలగునవి. లక్క సేద్యము. అతిదేయి మొక్కలు లభించే అడవులలోనూ చిట్టడవులలోనూ వ్యవసాయదారులు లక్క సేద్యంను ఒక ఉపవృత్తి కింద చేస్తారు. మన దేశంలో లక్కను ఉత్పత్తి చేసే ముఖ్యమైన ప్రాంతాలు బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. కోశంతో ఉన్న లక్క సేద్యము ప్రారంభమవుతుంది. ఇది అతిదేయి మొక్క మీద చిన్న కొమ్మ. దీనిమీద బయటికి రావటానికి సిద్ధంగా ఉన్న డింబకాలు గల లక్కపూత లేక లక్కగదులు ఉంటాయి.
1: ఉత్పాదక ప్రాముఖ్యం గల కీటకాలు. దట్ వాజ్ ఎ లెసన్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ జువాలజీ.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మనమధుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 70-80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను

ఉంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా. అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు. ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ల దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోల్చితే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ షీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన షీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ షీట్లు తేనెమంచు పురుగు, తెల్లనల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ షీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ షీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20-80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవి కాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.
విత్తుటకు ముందు ఈ

0: మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి. మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, రెండు మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు ఇరువైపులా 5-10 సెంటీమీటర్లు లోతు గాడి తీసుకుని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము, నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకొని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 ఇంచుల మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతో గానీ కాల్చిన గొట్టంతో గానీ రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను, చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:59 దాటి 51 సెకండ్లు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం తోడికోడళ్ళు, గానం ఘంటసాల పీసుశీల, గీతరచన కోసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈరోజు రాత్రి 7:15 సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం.

0: చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జిడిపి కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
0: సిబిజీని దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజీ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు. జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రోప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. 2వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్ధిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें। हम भारत

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు

0: से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें। आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे। और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा। आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते।
1: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్రపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసి డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఇల్లు వాకిలీ.

ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైలా గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసానువాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి పంటలో ఆశించే చీడపీడలు, నివారణ మార్గాలు. ప్రస్తుతం ప్రతి పంటలో ఆశించేటటువంటి చీడపీడను ఎలా నివారించాలి అనే విషయాలను రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు సమాధానాలు ఇస్తారు. కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమం. మేడం నమస్కారం. మేడం
7: నమస్తే అండి.
6: ప్రస్తుతం ప్రతి పంట ఏ దిశలో ఉంది, ప్రతి పంటకు సాధారణంగా ఆశించే చీడపీడలు ఎలా ఉంటాయి?
7: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి పంట ప్రస్తుతం శాకీయ దశ నుండి తర్వాత గూడ మరియు పూత ఏర్పడే దశలో ఉంది. అయితే అంటే సుమారుగా 75 నుంచి 80 రోజుల దశలో ఉంది. సో ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఈ దశలో పంట దశలో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు, ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు గనక.
6: ఇప్పుడు రైతు లైన్లో ఉన్నారు. హలో
8: నమస్కారం అండి.
6: సార్ నమస్కారం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: శివగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేష్ మండల్, సూర్యాపేట జిల్లా అండి.
6: సార్ మీ ప్రశ్న ఏంటో మేడం చెప్పండి.
7: నమస్తే.
8: నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుని, ఆయన కూడా రైతుల ప్రయోజనం గురించి అడుగుతుంటా.
7: ఓకే అండి.
8: మేడం గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి. నమస్తే.
8: ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి పంట కాల పరిమితి ఒకటి, ఏ ఏ దశల్లో ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది, వాటికి నివారణ వీలైతే ఈ రసాయనాలు కాకుండా మన సాంప్రదాయ పద్ధతులలో ఎట్లా నివారించవచ్చో చెప్పండి.
7: రైట్ అండి. మనం పంటకాలం అంతా కవర్ చేయకపోయినప్పటికీ ప్రస్తుతము ఈ దశలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే పత్తి పంటలో ఇప్పుడు పంట అనేది పూత నుండి గూడ ఏర్పడే దశలో ఉంది అంతటాను అన్ని రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ టైంలో మామూలుగా మొన్నటి వరకు వర్షాలు పడి ఆ తర్వాత కొంత ఉష్ణోగ్రతలు పెరిగి ఆ బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి కదా, ఈ టైంలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనకి పత్తి పంటలో ఎక్కువగా ఉంటుంది. ఆ రసం పీల్చే పురుగుల్లో గనక మీరు చూసుకున్నట్లయితే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తామర పురుగులు. సో వీటిల్ని నివారించుకోవడానికి మనకు మామూలుగా ప్రతి పురుగు పురుగుకి ఏంటంటే మనకు ఆ పురుగు ఈటీఎల్ అంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే పెరిగితే అప్పుడు మనం ఖచ్చితంగా రసాయనాలను వాడాల్సింది. అది కాకుండా ఆ ఆర్థిక నష్ట పరిమితి

0: స్థాయికి, అంటే దాని ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే ఎకరానికి తెలుపు, పసుపచ్చ మరియు నీలిరంగు జిగురట్టల్ని ఎకరానికి ఒక 10-10 చొప్పున అమర్చుకున్నట్లయితే మనం ఉధృతిని గమనించుకోగలుగుతాము. అట్లాగే సామూహికంగా కూడా మనం పురుగులను పట్టి కొంత ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వేప నూనె అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి వేప నూనె. ఈ వేప నూనె అజాడిరక్టిన్ 1500 PPM మనకు మార్కెట్లో లభ్యమవుతా ఉంది. ఇదేంటి అనంటే రసాయనాల కంటే ఇది ఎట్లా మేలైంది అనంటే, ఇవి మనకు పురుగులు పెట్టేటువంటి గుడ్లు, కోసస్థ దశలు ఏవైతే ఉంటాయో అవి పొదగకుండా తొలి దశలోనే వాటిని నాశనం చేసేస్తాయి అన్నమాట. అంతే అండి. కాబట్టి మనము ముఖ్యంగా బయోరేషనల్ అయినటువంటి ఈ ఏమంటారు మన వృక్ష సంబంధిత వేప నూనెను రైతు సోదరులు చక్కగా వాడుకున్నట్లయితే మనం తొలి దశలోనే ఈ పురుగులను నివారించే అవకాశం ఉంటుందండి. ప్రస్తుత సస్యరక్షణలో ఇవి పాటించినట్లయితే మంచి లాభాలు మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ యొక్క యాజమాన్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ వేప నూనె యొక్క వాడకాన్ని పెంచుకున్నట్లయితే మరీ మంచిదండి. చెప్పండి.
1: ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల పచ్చితో మనది పోటీ పడతలేదు, ఇతర దేశాల పచ్చితో మనదంత నాణ్యత ఉండలేదు అంటారు. అంటే మరి మన భౌగోళిక పరిస్థితుల, మన వ్యవసాయంలో ఉన్న లోపాల సందర్భం కాదు కానీ
0: ఒప్పుకుంటానండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే మన రకాలు, మనం వాడేటువంటి ఏవైతే హైబ్రిడ్స్ ఉంటాయో వాటిల్లో కొంత వేరియేషన్ ఉంటుంది. అండ్ మన వాతావరణ పరిస్థితులు కూడా ఖచ్చితంగా వాటి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. కాకపోతే రైతు సోదరులు ఏంటి అనంటే హైబ్రిడ్స్ ఎంచుకునే ముందే కొంచెము తక్కువ కాల పరిమితి మరియు కొన్ని ఎత్తు పెరిగినటువంటి కొన్ని రకాలు మనకు మార్కెట్లో లభ్యమవుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రైతు సోదరులు, మనకు ఒక మంచి పద్ధతి ఉందండి, అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని పండించడము. ఈ పద్ధతిలో ఏంటంటే మొక్కల యొక్క సాంద్రతను మనం పెంచుకొని పంట ఎత్తును పెంచుకోకుండా కాయలని, కాయల సైజుని పెంచుకొని కొంచెం పెరుగుదలను నియంత్రించుకున్నట్లయితే ఒకేసారి పత్తంతా కూడా మంచి నాణ్యత గల పత్తి ఒకేసారి తీతకొచ్చి పగిలి మనకు మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని గనక మనం సాగు చేసినట్లయితే సాధారణ పద్ధతి కంటే కూడా మంచి లాభాలు గడించినట్టు మేము జరిపినటువంటి ప్రదర్శనలు గమనించడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ
2: సార్. నమస్తే సార్. ఇప్పుడు మేడం మనము ప్రతి పంట ప్రస్తుతం ఏ దిశలో ఉంది, అలాగే ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రధానంగా మన రాష్ట్రంలో మనము ప్రత్యేకించి కొన్ని పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఈ స్థితిలో ఈ పంట దిశ ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మరి వీటికి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉందండి?
0: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అంతేకాకుండా మేము జరిపించినటువంటి క్షేత్ర ప్రదర్శనలో ప్రస్తుతము గత 2 వారాలుగా మేము క్షేత్ర సందర్శనలను జరిపిస్తూ ఉన్నాము. దాంట్లో మేము వివిధ రైతు పొలాల్లో పత్తి పంట యొక్క పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత మరియు గూడ ఏర్పడే దశలో ఉంటుంది. అంతేకాకుండా కొంత ఈ ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా రైతు సోదరులు జూలై మొదటి వారాల్లో కొంత నీటి ఎద్దడిని ఫేస్ చేసి ఆ తర్వాత పంట కొంచెం ఎదగకపోవడము, ఇలాంటి స్ట్రెస్కి గురవ్వడము గమనించాం. కాకపోతే గత 2-3 రోజులు ఒక వారం నుండి పడినటువంటి వర్షాలలో ద్వారా కొంత రైతు సోదరుల యొక్క పంటలు చూసుకున్నట్లయితే కొంత మంచి ఎదుగుదల రావడమే కాకుండా కొంత పంట కండిషన్ అనేది చాలా బాగున్నట్టు మేము గమనించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాలు పడి ఆ తర్వాత మనకు బెట్ట ఏర్పడి ఆ బెట్టలో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా పత్తి పంటను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రాష్ట్రమంతటా కూడా జాసిడ్స్ అంటారు, అంటే పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఆ తర్వాత తెల్లదోమ, అంతేకాకుండా తామర పురుగులు, ఇవన్నీ కూడా పత్తి పంటను, అంటే సకింగ్ పెస్ట్ కాంప్లెక్స్ అంటారు, రసం పీల్చే పురుగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా వివిధ రైతు పొలాల్లో గమనించడం

0: జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని మనము నివారించడానికి చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సస్యరక్షణ పద్ధతులను చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పురుగును గమనించగానే రైతులు వెంట వెంటనే రసాయనాలకు వెళ్లకుండా పంటలో ఈ యొక్క పురుగులను ఆకర్షించడానికి, వాటి యొక్క ఉధృతిని గమనించుకోవడానికి తెలుపు, నీలిరంగు, పసుపచ్చ జిగురట్టల్ని కనుక ఎకరానికి ఒక 10 చొప్పున 10 చొప్పున అమర్చుకున్నట్లయితే వాటిని ఉధృతిని గమనించుకొని సామూహికంగా ఈ పురుగులను పట్టి మనం కొంత దీన్ని నివారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉధృతి కొంత తక్కువగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా వేప సంబంధిత అజాడిరాక్టిన్ 1500 ppm అనేటువంటి వేప నూనెను 5% అంటే 5 ml లీటర్ నీటికి, అంటే ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకుంటే ఈ వేప నూనె అనేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే పురుగులు గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లపైన పడినప్పుడు ఆ గుడ్లు పొదక్కుండా, అంతేకాకుండా కొన్ని తల్లి పురుగులు ఈ మందుని మనం పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి ఇష్టపడు. అలాగే కోశస్థ దశలు, ఆ తర్వాత పిల్ల దశలు తర్వాత దశకి మౌల్ట్ అవ్వకుండా వెళ్లకుండా ఇవి దోహదపడతా ఉంటాయన్నమాట. కాబట్టి వేప నూనె అనేది మనకు తొలి దశలో ఆశించేటువంటి ఈ పిల్ల పురుగులు కోశస్థ దశలు అంతేకాకుండా గుడ్లను ఇవి సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా వేప నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కొంత బెట్ట ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటారు, బెట్ట ఉష్ణోగ్రతలు పెరిగి కొంత బెట్ట పరిస్థితి ఎక్స్టెండ్ అయినప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా కొంత సస్యరక్షణ చర్యలు, రసాయనాల వాడకం అనేది వాడాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే, మనకి అసిటమాపిరిడ్ అనే మందు, అస్టమాపిరిడ్ అనేటువంటి మందు ప్రైడ్ అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 40 grams 1 ekran chopuna అట్లా లేదు అనంటే ఇమిడాక్లోపిరిడ్ అనే మందు 50 ml 1 ekran chopuna లేదు అనంటే ఇమిడాక్లోపిరిడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనేటువంటి కాంబినేషన్ కెమికల్ ఉంటుంది పులీస్ అని, సో అదొక 50 grams 1 ekran chopuna. ఇవి ఈ మందులు ఉధృతిని బట్టి మార్చి మార్చి వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రసం పీల్చే పురుగులన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రసం పీల్చే పురుగులన్నింటిలో కూడా మనకు తామర పురుగులు చాలా ముఖ్యమైనటువంటి అండి. అయితే ఈ తామర పురుగులు ఏం చేస్తాయి అని అంటే, ఆకుల అడుగు భాగంలో ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఈ క్రమంలో ఈ తామర పురుగులు ఏం చేస్తాయి, మామూలుగా పంట చుట్టూ ఉన్నటువంటి వయారి బామ అనేటువంటి ఒక కలుపు యొక్క పూలను మకరందాన్ని ఆశిస్తూ ఉంటాయి. ఆ యొక్క పుప్పడిలో మనకి వయారి బామ యొక్క పూల పుప్పడిలో మనకు వైరస్ అనేది, ఇలార్ వైరస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ వైరస్ ఏంటి అనంటే, మనకు ఎప్పుడైతే ఈ తామర పురుగులు ఆ పూలపైన మకరందాన్ని ఆశించడానికి వెళ్ళినప్పుడు ఆ పుప్పడి అనేది తగిలి ఆ పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ తామర పురుగులపైన తగిలి ఆ తర్వాత ఇవి పంటపైకి వచ్చి, ఎప్పుడైతే ఈ తామర పురుగులు సాధారణంగా రాస్పింగ్ అండ్ సాకింగ్ అంటారనమాట, అంటే ఆకును గోకి రసాన్ని పీలుస్తాయి. అలా రప్చర్ అయినప్పుడు, ఆకు రప్చర్ అయినప్పుడు ఈ వైరస్ అనేది ఆకు లోపలికి వెళ్ళి అలా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు అలా మొత్తము వైరస్ అనేది పాకి తలమాడు తెగుల్ని వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తలమాడు తెగులని అంటారు
1: మేడం. అలాగే ఈ దశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా ఉంటాయి, వీటికి సమాధానాలు చెప్పే ముందు చిన్న గమనిక, రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0403240882 లేదా 0403240853 ఈ నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మేడం, ఈ దశలో పంట ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాల వలన రైతు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి

0: వర్షం పడినప్పుడు ఆ వర్షానికి ఆ వాటర్ స్ప్లాషెస్కి అవి వాష్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మనకి మనకు వర్షం పడిన వెంటనే రసం పీల్చే పురుగులు మనకు కనిపించవు, పురుగంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత పెరుగుతుందో వెంటనే ఈ రసం పీల్చే పురుగులన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసినట్టు పచ్చపురుగు, పేనుబంక, తర్వాత మనకి తెల్లదోమ, అలాగే మనకు పిండి నల్లి ఇలాంటి పురుగులన్నిటికీ కూడా మనం సస్యరక్షణ చర్యల్ని చేపట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ ముఖ్యంగా తామర పురుగులు తలమాడు అనేటువంటి వైరస్ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. సో టొబాకో స్ట్రీక్ వైరస్ అని అంటారు. కాబట్టి ఇదేం దీనివల్ల ఏంటి అని అంటే ఈ ఇవి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ వెండి రంగులోకి మారిపోయి ఆ తర్వాత మొత్తము ఎండిపోయి బ్రిటిల్గా అయిపోతాయి ఆకులన్నీ, అంటే చిరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అయితే ఇవి ఈ తామర పురుగుల ఉధృతి తలమాడు తెగులు సోకినప్పుడు మనకేంటి అని అంటే పూతగూడ అనేది రాలిపోయి మొత్తము పట్టకి అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తాయి. 2022-23 సంవత్సరాల్లో తలమాడు తెగులు అనేది విపరీతంగా పెరిగిపోయి పత్తి రైతులకు అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ముందుగానే మనకు ఉధృతిని ఆకు వెనకకు మధ్య మధ్యలో మనం గమనించుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఆకు వెనక భాగం తిప్పి చూసినట్లయితే ఈ తామర పురుగులు గమనించినట్లయితే వెంటనే తెలుపు నీలిరంగు జిగురట్లని అమర్చుకొని ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్నటువంటి మందును 50 గ్రాములు ఎకరం చొప్పున, లేదు అని అంటే తలమాడు తెగులు ఉధృతి పెరుగుతుంది అని గమనించినప్పుడు సల్ఫాక్సా ఫ్లోర్ అనేటువంటి మందు 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే 240 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు వేప నూనెను కలుపుకుంటే కూడా మనకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి.
1: మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా శాకీయ దశలో ఆశించే రసం పీల్చే పురుగుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది?
0: ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకుంటూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. దానికి గాను ఈ జిగురట్టల్ని సస్యరక్షణలో భాగంగా జిగురట్టల్ని అమర్చుకుంటే మనకి ఆ పొలంలో పురుగుల ఉధృతి అనేది ఎలా ఉంటుంది అని మనం గమనించవచ్చు. దాని ద్వారా వెంటనే మనము ఆ ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యల్ని చేపట్టవచ్చు. అయితే వీటితో పాటు రైతు సోదరులందరూ కూడా మామూలుగా నాప్సాక్ స్ప్రేయర్స్ అని, తర్వాత మాన్యువల్గా తైవాన్ స్ప్రేయర్లని వాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య డ్రోన్ల వాడకం కూడా ఎక్కువగా అవుతుంది. మామూలుగా వరి, వివిధ రకాలైనటువంటి పంటలు వాడుతున్నారు. కాబట్టి అదే కాకుండా పత్తిలో కూడా మనకు సిఫారసు చేసినటువంటి రసం పీల్చే పురుగులకే కానీ మిగతా ఏదైనా తెగుళ్ళకే కానీ సిఫారసు చేసినటువంటి మందులను డ్రోన్లను ఉపయోగించుకొని మనం పిచికారీలు చేసుకున్నట్లయితే మనం ఏంటి అని అంటే తక్కువ సమయంలో మనము మంచి ఫలితాలను గమనించే అవకాశం ఉంటుంది.
1: వీటితో పాటు పూత కాత దిశలో ఆశించే పురుగులు ఏంటి, అవి ఏ విధంగా చీడపీడలుగా మారి వాటిని అంటే పీల్చుకొని తినేయడం కానివ్వండి, లేదంటే పంటను నష్టం పరిచే విధంగా అవి ఏ విధంగా తయారవుతుంటాయి, వాటి రకాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఏ దిశలలో అవి ఆశించే అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా మనకి శాకీయ దశలో ఆశించేటువంటి పురుగులు అంటే కేవలము మనకు రసం పీల్చే పురుగులు, ఆ తర్వాత తామర పురుగుల ద్వారా వ్యాపించేటువంటి తలమాడు తెగులు. అయితే ఈ పూత కాత దశలో ముఖ్యంగా గూడంతా చక్కగా వచ్చి కాయ ఏర్పడి దశలో మనకు గన కొంచెం వర్షాలు పడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే మనకి కాయకుళ్ళు తెగులు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. మనకు పంటంతా చక్కగా వచ్చి కాయలు ఏర్పడుతున్నాయి అన్న టైంకి ఎప్పుడైతే ఈ తేమ శాతం, వర్షాలు పడి తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు. ఈ కాయకుళ్ళు తెగులు 2 రకాలుగా వస్తుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్టర్నల్ బోల్ రాట్ అంటే బాహ్యంగా వచ్చేటువంటి కుళ్ళు, ఆ తర్వాత ఇంటర్నల్ బోల్ రాట్ అంటే లోపట అంతరంగా వచ్చేటువంటి కుళ్ళు అన్నమాట. సో ఈ బాహ్యంగా అంతరంగా కనుక ఒకవేళ ఎక్కువగా మనకి ఆశించినట్లయితే మనకు ఆ కాయ అనేది సరిగ్గా పగలకుండా లోపట అంత ఫంగల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది.

0: దానివల్ల దాని నాణ్యత అనేది తగ్గిపోయి మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట. కాబట్టి మనము ఈ బాహ్య కుళ్ళును మొదటగానే గమనించుకొని కొంత మచ్చలు ఏర్పడడము, ఒక బ్రౌన్ కలర్ మచ్చలు లాంటివి గనక మనము కాయ పైన గమనించినట్లయితే, ఇవి ముఖ్యంగా ఎక్కడ ఎక్కడ అంటే కింద వైపు ఉన్నటువంటి కాయల్లో ఈ కుళ్ళు అనేది, కాయ కుళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో వెంటనే గమనించుకొని ఈ వీటికి ఏంటి అని అంటే, కాయకులకు ప్రొఫైలాక్టిక్ స్ప్రేయింగ్ అంటే తేమ, వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది, కొంత కాయ రంగు మారుతుంది అన్నప్పుడే వెంటనే మనము సిఫారసు చేసినటువంటి మందులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదు అని అంటే అజాక్సిస్ట్రోబిన్ లాంటి బ్యాక్టీరిసైడ్స్ అన్నమాట. ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి సంభవించేటువంటి తెగులు అనమాట. కాబట్టి ఇలాంటి బ్యాక్టీరియాసైడ్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 2 పిచికారీలు కాపర్ ఆక్సిక్లోరైడ్, 3 గ్రాములు లీటర్ నీరు అంటే 600 గ్రాములు ఒక ఎకరం చొప్పున ఇలా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇటు రైతు సోదరులకి చాలా సందర్భాలలో అంటే ఒక పూత దిశ దాటి అదొక క్వాలిటీ అయినటువంటి పువ్వుగా మారి దాంట్లో నుంచి ఆ పత్తిని తీసి మంచి క్వాలిటీ ఉన్నది మార్కెట్కి తీసుకెళ్ళాలి, మంచి ధర రావాలి అనుకున్నప్పుడు నీటి యాజమాన్యం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది?
0: మనకి మామూలుగా ప్రతి పంటలో కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, శాకీయ దశ, పూత ఏర్పడే దశ, తర్వాత కాయ ఏర్పడే దశ. ఈ కాకుండా ఎక్కువగా మనం నీళ్ళు ఇస్తే మనకి మొక్కంతా ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు ప్రతి పంటలో, పత్తనే కాదు ప్రతి పంటలో కూడా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అయితే పత్తిలో ఏంటి అని అంటే, మనకు ఒక్కొక్కసారి అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచిపోయి మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా మనము నీరు ఇవ్వడం వల్ల, ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకు పొలంలో నీరు నిలిచి ఉంటే ఒక్కొక్కసారి మనకు పారావిల్ట్, గుమ్మడి తెగులు అనే తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఇది ఏంటి అని అంటే, ఇది ఫంగస్ ద్వారా కానీ, వైరస్ ద్వారా కానీ, శిలీంధ్రం ద్వారా వ్యాపించేటువంటి తెగులు కాదు. కానీ ఎప్పుడైతే మనకు నీరు ఎక్కువ నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క వేళ్ళు పోషకాలను సరిగ్గా తీసుకోలేక అప్పుడు మొక్కంతా వాడుపట్టిపోయి అవి ఎరుపుగా మారిపోతుంది. అందుకే దాన్ని గుమ్మడి తెగులు అని అంటారనమాట. అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే, ఆబ్వియస్లీ అది ఎండిపోవడం వల్ల దాని ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వివిధ రకాల శిలీంధ్రాలు అటాక్ అయ్యి అది ఎండు తెగులుగా మారిపోతుంది అనమాట. సో అందుకని నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యం. ఏవైతే క్రిటికల్ స్టేజెస్ అని మెన్షన్ చేశామో ఆ ముఖ్యమైనటువంటి దశల్లోనే నీటి తడులను ఇచ్చుకుంటూ మంచి యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే స్ప్రింక్లర్ల ద్వారా లేదంటే డ్రిప్పుల ద్వారా మనకి ఎంత అవసరమో అంత నీరు మాత్రమే మనము ఆ పొలానికి పంటకి ఇచ్చినట్లయితే నీటిని ఆదా చేసినట్టు వాళ్ళం అవుతాం. అలాగే మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: మనం చాలా చోట్ల కొంచెము అంటే ఈ కుళ్ళు తెగులు అంటే కారు కుళ్ళు తెగులు యాజమాన్యం, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: యా, ముందుగా చెప్పినట్టు ఈ కాయకుళ్ళు తెగులు మనకు 2 రకాలుగా వస్తుంది. అది కూడా మనకి పంట బాగా గుబురుగా పెరిగిపోయిన తర్వాత మనకి గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండదు కింద కాయల్లో, కింద భాగం అనమాట, మొక్క యొక్క కింద భాగం
1: వెలుతురు కూడా వాటికి
0: గాలి వెలుతురు సోకాలి. అదే మనకు వర్షం పడిపోయి కొంచెం వాతావరణంలో తేమ ఉన్నప్పుడు అక్కడంతా కంజెస్టెడ్గా ఉండి ఆ తేమంతా కాయలకు పట్టిపోయి ఎక్కువగా ఈ కాయకుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే రైతు సోదరులు ఇది కూడా ఒకటి గమనించాలి, అక్కడక్కడ కాయలు కుళ్ళిపోయినట్టు మనం గమనిస్తే వాటిని ఏరి దూరంగా పడేస్తే కూడా ఆ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అనేది మనకి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టు ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ముందుగానే మనకు తేమ ఎక్కువగా ఉండి వర్షాలు పడిపోయి మనకు చుట్టుపక్కలంతా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్గా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుతో ఒకసారి పిచికారీ చేసుకుంటే మనము ఆ శిలీంధ్రాలను నివారించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వ్యాపించేటువంటి కాయకుళ్ళు తెగుల్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి

0: వీటన్నిటితో పాటు అంటే రైతులు ఆ దుక్కిని తయారు చేసుకునే రోజుల్లోనే అంటే ఈ పురుగులు నివారించుకోవటం కానివ్వండి, ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకునే సస్యరక్షణ చర్యలు లాంటివి ఏమైనా చేపట్టచ్చు అంటారా?
1: రైతు సోదరులు పంట వేసే ముందే ఏంటి అని అంటే, మే నెలలో ముఖ్యంగా పంట ఏదైనా పంట వేస్తున్నాము అని అంటే వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అన్నమాట. రైతు సోదరులు అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అనంటే, ముఖ్యంగా ఎండకి ఆ భూమి లోపల మనం ఎప్పుడైతే అది లోతైన దుక్కులు చేసుకున్నప్పుడు భూమి లోపల ఉన్నటువంటి శిలీంద్ర బీజాలే కానీ పురుగుల యొక్క ముందు పంట యొక్క అవశేషాల్లో మిగిలిపోయినటువంటి కోశస్థ దశలు, పురుగుల కోశస్థ దశలు, అంతేకాకుండా కలుపు బీజాలే కానీ ఇవన్నీ కూడా ఎండబారిన పడి ఆ తర్వాత మనకు పక్షుల బారిన పడి మనకు మెల్లగా ఇవి ఎండిపోయి ఆ తర్వాత చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని పంట వేసే మొదట్లోనే చక్క లోతైన వేసవి దుక్కులు చేసుకొని ఆ తర్వాత మనకు జీవన ఎరువులే కానీ లేదు అనంటే పశువుల ఎరువులు ఇలాంటివి వేసుకొని కొంత సారాన్ని పెంచుకున్నట్లయితే మనకు భూసారం కూడా చాలా ముఖ్యమైనది ఏదైనా పంటకి. ఓకే
0: మేడం, చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
1: కాబట్టి ప్రస్తుతం పత్తి పండించేటువంటి రైతులు కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు పంటను ఆశిస్తున్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మరి ముఖ్యంగా రాబోయేటువంటి తలమాడు తెగుల్ని అధిగమించడం కోసము ఎకరానికి ఈ జిగురు అట్టలు 10 చొప్పున తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టలను అమర్చుకొని ఆ తర్వాత వేప సంబంధిత మందులను వాడి సిఫారసు చేసినటువంటి మందులను అంటే లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి గ్రీన్ పెస్టిసైడ్స్ని మాత్రమే వాడి మీరు యాజమాన్య సస్యరక్షణని చేపట్టవలసిందిగా కోరుచున్నాము.
0: కిసాన్ వాణి ప్రాయత కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఓ శైల గారి సలహాలు సూచనలు, అదేవిధంగా ప్రశ్నలకు సమాధానం విన్నారు. రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టి చక్కటి దిగుబడి ఆశించాలని కోరుకుంటున్నాము. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
2: ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
3: పుతలా బోల్ రహే
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ और लोग भी। पहली वाली बात कहाँ,
3: परम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఇంతవరకు మీరు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రతి పంటలో చీడపీడల నివారణ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రొడక్షన్ డాక్టర్ ఓ శైల గారు పాల్గొన్నారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలశ్రీ పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం.

0: బాగుంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
1: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్లినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్న 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫాండ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంఫాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేపపిల్లల్ని ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
2: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబీ రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ని మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్నీ మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
2: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్లోని దాదాపు ఒక 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది

0: వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకొస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంట ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్కులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్లోని ప్రతి విలేజ్లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్కులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువులాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అన్నమాట. సో పామ్ ఫాండ్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్, మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ 15 ఆగస్టు లోపు 1000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటివరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈరోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంటకుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది, అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించి వచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన కానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటుంది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్

0: గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాలపరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నీనో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్తో మాట్లాడాలి, ఈజీఎస్తో పని అవ్వాలి, అంటే వీబీ రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది, అంటే మా నిర్మల్ జిల్లాలోని. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీబీ రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలా, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. నీట్ యూజీ పరీక్షను పెన్ అండ్ పేపర్ నుండి కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే విషయం పరిశీలి

లో ఉందని, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై తమ స్పందనలు దాఖలు చేయాలని వైద్యుల సంఘంతో సహా పిటిషనర్లను సుప్రీంకోర్టు ఈరోజు కోరింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధనలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో టెరిటోరియల్ ఆర్మీపై దృష్టి సారించిన రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో టెరిటోరియల్ ఆర్మీ విధి విధానాలు, పాత్ర, కీలక విజయాలపై సీనియర్ అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి, దాని సామర్థ్యాన్ని పెంచడానికి సభ్యులు విలువైన సూచనలు అందించారు. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి

ఘటనపై సీనియర్ అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి, దాని సామర్థ్యాన్ని పెంచడానికి సభ్యులు విలువైన సూచనలు అందించారు. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా, అదే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఉపాధి హామీ, ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పేస్కేల్ అంశం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంత సేవాలాల్ మహారాజ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సంత సేవాలాల్ మహారాజ్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ లక్ష్మణ్ కోరారు. రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సినీ గీతాలు విందాం. చిత్రం తమ్ముడు.

0: examine love.
1: ఇప్పుడు వింటున్న ఈ పాట ఖుషీ చిత్రంలోనిది.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు గోదావరి చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం విందాం. సంగీతం KM రాధాకృష్ణన్.

ఇప్పుడు విందాం చిత్రసీమలో. సంతోషం చిత్రంలో కేకే ఉష ఆలపించిన కులశిఖర్ గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: of strengthening these small and economically disadvantaged weaving families to build a self-reliant country. Mr. Modi also appealed to the countrymen to purchase at least one handloom product, make a video about it, and share it across the country and the world so that the skill and craftsmanship of India's artisans receive global recognition. The National Handloom Day is observed every year on 7th of August to commemorate the Swadeshi movement launched on the same day in 1905. Civil Aviation Minister K. Ram Mohan Naidu has debunked the claim stating that the government plans to blend ethanol with aviation turbine fuel ATF are completely false and irresponsible. He said ethanol and sustainable aviation fuel are entirely different and should not be conflated. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో ఆశ గురించి డాక్టర్ కె. రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో సరస్వతి స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు జి. శాంతి సుజిత్ గారు. 7:15 సామాన్యుని విజయగాథ శీర్షికన. ఉదయ తరంగిణిలో వింటారు జీవితమే ఒక చలనచిత్రం అంటున్న యువ సినీ దర్శకులు శ్రీ సాయినాథ్ పొన్నాగారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. ఆ తర్వాత ఇది మన చట్టం, యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. 11:03 సతీ త్యాగమతి నాటకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశ్వరరావు కండ్రాతి. సహకారం జంగా అనిల్ కుమార్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో తల్లి బిడ్డ ఆరోగ్యంలో పోషకాహార పాత్ర ప్రముఖ డైటిషియన్ నందవరపు నవ్యశ్రీ గారితో పరిచయం. 2:30 వార్డ్ ఆఫ్ చిల్డ్రన్ కదంబ కార్యక్రమం. వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం. శశిరేఖ పరిణయం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్. 9:15 స్మార్ట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 15 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.